0: FM 90.4.
1: తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు. రామాయణంలో విచిత్రం ఏమిటంటే, అవతార ప్రయోజనం సమకూడడానికి, రావణ సంహారం చేయడానికి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అపహరింపబడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పిన వారు అగస్త్య మహర్షి. అందుకే మీకు ఆ రోజున నేను స్పష్టంగా చెప్పా, ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి, లేదులే ఇంకా సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైంది, అక్కడుండు అని చెప్పారు. అగస్త్య మహర్షే బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు. అగస్త్య మహర్షే రాముడు నీరసపడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలు ఇవ్వరు మహర్షి. అటువంటి మహర్షి ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో, రామరావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్య హృదయం కూడా అటువంటిది. 31 శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ. 107 సర్గలో చెప్పారు ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి. ఇందులో ఒకటి శాంతి పాఠంగా ఉంటుంది, ఇకపోతే 30 సర్గలు. 30 సర్గల్లో 9 సర్గలు పీఠికని చెప్తాయి, అంటే ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తాయి. ఇక 21 సర్గలు, 21 సర్గల్లో 9 సర్గలు ఆదిత్య హృదయ ప్రాశస్యాన్ని వివరిస్తాయి చివర. కాబట్టి ఇంకా మిగిలినవి 12 సర్గలు. ఈ 12 సర్గల్లో 12 ఆదిత్యుల్ని చెప్పారు. ఆదిత్య హృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు. అందులో మొదటి విష్ణుస్వరూపం ఆదిత్య స్వరూపం, దాని గురించి మాట్లాడారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు యొక్క తేజస్సు గురించి మాట్లాడారు. మాట్లాడేటప్పుడు శిష్యుడి మీద గురువు గారికి ఉండేటటువంటి వాత్సల్యం, తండ్రి కొడుకు మీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం. అందుకే రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అంటారు. నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు, ఇది సనాతనం. మంత్రాలు ఎప్పుడు కనిపెట్టకూడదు. మంత్రాలు ఎప్పుడు కొత్త కొత్తగా కనిపెట్టి మంత్రాలు చెప్పడం, ఇప్పుడు కొత్తగా చూడు బయలుదేరింది లోకంలో కొత్త కొత్త మంత్రాలు, కొత్త కొత్త దేవతాస్వరూపాలు, కొత్త కొత్త లఘుగాయత్రులు. వీళ్ళే రాసేస్తున్నారు లఘుగాయత్రులు. వీళ్ళెవరు రాయడానికి వేదప్రోక్తమై ఉండాలి, ఈశ్వర స్వరూపం వేదప్రోక్తమై ఉండాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకుండదు, పూజ నిరుపయోగం అయిపోతుంది. వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలు అయి ఉండాలి మీరు. లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఆరాధన చేయడానికి? సశక్తియుతమై ఉండాలి, లఘుగాయత్రి వేదంలో చెప్పబడినదై ఉండాలి. కాబట్టి సనాతనం, వేదంలో చెప్పబడినటువంటి దాన్నే నీకు నేను సమాహారం చేసి చెప్తున్నాను. రామ రామ రామ, ఎంత ఆర్తితో చూడ ఆర్తితో చూడండి ఆయనకి. రామ రామ అని పిలిచారంటే రెండు మాటలు ఎందుకు పిలవాలి? నా కొడుకు ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి, ఒరే షణ్ముఖ షణ్ముఖ అని నేను రెండు మాటలు పిలుస్తాను తండ్రిని. కాబట్టి వండి ఒరే, ఏదో వాడికి రిజర్వేషన్ దొరకలేదు, రైలు ఎక్కాడు, ఓ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు తొందరగా వెళ్ళిపోవాలని, ఇంతలోకే ఎవరో టీటీ గబగబా వచ్చి నాకు నమస్కారం పెట్టి కొట్టేసరారు కదండి, మీరు మీరు చెప్పిన ప్రసంగాలు విన్నానన్నారు. అయ్యా ఏమనుకోకండి, ఒక చిన్న ఉపకారం అడుగుతాను, మా అబ్బాయి జనరల్ బోగి ఎక్కాడు, చలికాలం డోర్ దగ్గర నించున్నాడు, కొంచెం మీ బోగీలో ఏమైనా కూర్చోపెట్టగలరా అన్నాను. అయ్యయ్యో తప్పకుండా నా సీట్లో కూర్చోబెడతాను, పంపించండి అన్నాడు. ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను? రైలు వెళ్ళిపోతుందేమో అనుకుంటుంటే కోతేసేస్తోంది రైలు, ఎలా పిలుస్తాను? ఉరే షణ్ముఖ షణ్ముఖ దిగు దిగు దిగు అని రెండు మాటలు పిలుస్తాను. అంటే ఆర్తి, నాన్న కంగారు పడకో కంగారు పడకో అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో అలా రామ రామ మహాబాహో. ఏమిటా నీరసం? 20 చేతుల వాడి బలమా, నీ 2 చేతుల బలమా? ఒకటి పరశురామ బలం, ఒకటి రఘురామ బలం. లోకాన్ని రక్షించడానికి వచ్చిన బాహువులు, ఆ బాహువులు ఏమిటి? నీరసపడుతున్నావేమిటి? భయపడకు, ఏమి నీరసం పొందకు. 10 తలలున్నా 20 చేతులున్నా నశించిపోవలసిందే. ఉపాసన చేయి ఒక్కసారి. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానుభావుడు, మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్య హృదయం తెరవడానికి. అది ఆశ్చర్యం. మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి శ్లోకాలని. మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే శౌచంతో ఉపాసన చెయ్యాలి. ఆదిత్య హృదయం చేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఇది కాంతారేషు భయేషుచ, మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న

0: ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్నా మీరు ఆ ఆదిత్య హృదయాన్ని పఠించేయచ్చు. ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్య హృదయం అంత శక్తివంతం. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువుగారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది, రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది. అందులో ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి భగవానుడి యొక్క లక్షణాలని చెప్తూ దానిలోని నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు. రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి శ్లోకాలు కూడా. అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిర ఏ పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ. నమకం రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్ర భాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి. అందుకే శ్రీరామాయణమే ఒక మాలామంత్రం అంటారు పెద్దలు. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఓ రామా దీన్ని మూడు మాటలు పఠించు. ఒక్క మూడు మాటలు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా? అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి. ఈ క్షణంలోనే రావణుణ్ణి చంపేస్తావు, ఇక ఎదురులేదు రామా, దీన్ని మూడు మాటలు పఠించు అని ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజీష్యసి. మూడు మాటలు పఠించు, నీకు విజయం కలుగుతుంది. నమ్మకం ఉండాలి. మణి మంత్రము ఔషధము మూడు కూడా నమ్మకం చేతనే ప్రకాశిస్తాయి. కాబట్టి గురువుగారిచ్చినటువంటి మంత్రాన్ని స్వీకరించాడు. ఇచ్చినటువంటి అగస్త్యుడు రావణుడు చచ్చిపోయాడో లేదో చూడ్డానికి ఉన్నారా? అక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చేసేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ ఏవ ముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి అంటే ఇక నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు ఎక్కడ బతికుంటాడు? చచ్చిపోయి తీరుతాడు. ఇది గురువుకు ఉండే నమ్మకం. ఒక గురువుకి తను చెప్పే విషయం మీద, తను ఇచ్చే మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. అందుకే తాను ముందు బాగా అనుష్ఠించాలి. తాను బాగా అనుష్ఠించి ఆ మంత్రమునందు తాను బాగా సిద్ధిని పొందితే తప్ప తాను వేరొకరికి ఉపదేశం చేయకూడదు. అంత అగస్త్యుడి యొక్క నమ్మకం చూడండి మహానుభావుడిది. అది అస్తిక్య బుద్ధి అంటే. కాబట్టి నాయన నువ్విప్పుడు ఇది మూడు మాటలు బాగా పఠించి సూర్యమండలాంతర్వర్తి అయిన రామ ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ భగవంతుణ్ణి. అందుకే సూర్యమండలాంతర్వర్తి శివుడు, సూర్యమండలాంతర్వర్తి నారాయణుడు, సూర్యమండలాంతర్వర్తి గాయత్రి. అందుకే కదండి మూడు మాటలు గాయత్రి సూర్యబింబాన్ని చూసే కదా ఇస్తారు. కాబట్టి నువ్వు చక్కగా దీన్ని మూడు మాటలు బాగా పారాయణ చేసి యుద్ధభూమిలో రథాన్ని ఎక్కవలసింది అన్నారు రామచంద్రమూర్తి. ఈలోగా ఆదిత్య హృదయాన్ని పఠించారు. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతోంది? నీరస పడుతున్న రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యడం కోసమే, ఈ విరామం కల్పింపబడ్డం కోసమే ఆ సారథి బుద్ధిలో ఈశ్వరుడు ప్రవేశించి ఆ రథాన్ని పక్కకి తీసుకెళ్ళిపోయేటట్టు చేశాడు, రావణుడు బడలిపోయేటట్టు చేశాడు. నమ్ముకున్న ధర్మం ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీరామాయణాన్ని మీరు ఇంకో కోణంలో చూస్తే రామాయణమంతా గురువుల యొక్క వైభవమే. ఎందుకో తెలుసా అండి? ఎవరు చెక్కారు రాముణ్ణిలా? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎవరు రాముడి రామచంద్రమూర్తికి అస్త్రాలన్నిటినీ ఉపదేశం చేశారు? గురువులు. ఎవరు సీతమ్మ తల్లి అపహరణం జరగడానికి కావలసిన ప్రదేశం చెప్పారు? గురువులు, ఋషులు. చిట్ట చివర నీరస పడితే వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసింది ఎవరు? గురువులు. శ్రీరామాయణం అంతా గురువైభవమే. గురువుగారి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడమే శ్రీరామాయణం. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. రావణాసురుడు మళ్ళీ రథం మీద కాస్త విశ్రాంతి పొందినవాడై అపారమైనటువంటి క్రోధంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు రాముడి యొక్క రథం దగ్గరికి అపసవ్యంగా బయలుదేరి వస్తున్నాడు. వెంటనే రాముడు అన్నారు, చూశావా మాతలి, రావణాసురుడు
1: రావణం అపసవ్యంగా వస్తున్నాడు, మనం సవ్యంగా వెడదాం, అతని రథానికి కుడిపక్కకెడదాం, విజయ

0: విజయం కలగాలి అనుకున్నవాడు, కార్యం సిద్ధించాలి అనుకున్నవాడు ఎలా పడితే అలా చేయకూడదు. చేసేవి పద్ధతిలో చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రవర్ష రుధిరం దేవో రావణస్య రథోపరి వాతామండలినస్తీక్ష్య హ్యపసవ్యం ప్రచక్రముహు. అకస్మాత్తుగా మేఘమండలంలోంచి రక్తం వర్షం కురిసి రావణాసురుని యొక్క రథమంతా రక్తంతో తడిసిపోయింది. మహర్ గృధ్రకులం చాస్య భ్రమమాణం నభస్థలే ఏన ఏన రథో యాతి తేన తేన ప్రధావతి. ఎక్కడెక్కడికి రావణాసురుడి రథం మిలికిలి తిరుగుతూ వస్తుంటే అక్కడక్కడ గ్రద్దల గుంపులు తిరుగుతూ రావణాసురుడి యొక్క రథం మీద వాలుతున్నాయి. సంధ్యయాచా వృతాలంక జపాపుష్ప నికాశయ దృశ్యతే సంప్రదీప్తేన సంప్రదీప్తేవ దివసేపి వసుంధరా. జపాపుష్పం ఎర్రటి మందార పూలు ఎలా ఉంటాయో రాశిగా పోస్తే అకస్మాత్తుగా లంకాపట్టణం అంతా మందార పువ్వు యొక్క వన్నెలో కాలుతున్నట్టుగా కనపడుతోంది. రావణశ్చ యతస్తత్ర సంచచాల వసుంధర రక్షసాంచ ప్రహరతాం గృహీత ఇవ బాహవః. రావణుని రథం ఎక్కడికెడుతుంటే అక్కడ భూమి కంపిస్తోంది. రావణుని వెనక ఉన్నటువంటి రాక్షసులు ఏదైనా బాణం కానీ కత్తి కానీ తీద్దామంటే ఎవరో తమ చేతుల్ని వెనక్కి పట్టి కట్టినట్టుగా అనిపించి చేతులు కాళ్ళు కదలడం మానేశాయి.
1: తామ్రాః పీతాః సితాః శ్వేతాః పతితాః సూర్యరశ్మయః దృశ్యంతే రావణస్యాంగే పర్వతస్య.

ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం అంటే, అది చూసినటువంటి వాళ్ళు ఉత్కంఠతో నిలబడి రాముడు గెలుస్తాడా అని అనుమానం పొందారు. అంటే ఇంత ఆదిత్య హృదయాన్ని చదివి రథం మీద కూర్చున్నా రావణుణ్ణి నిగ్రహించడం అంత తేలిగ్గా ఏమైపోలేదు. తతో రాక్షస సైన్యంచ హరిణంచ మహద్దలం ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమతిష్టత. రాముడు వేస్తున్న బాణాలు, రావణుడు వేస్తున్న బాణాలు, వాళ్ళిద్దరూ తిప్పుకుంటున్న రథాలు, ఒకరినొకరు ఢీకొంటున్న తీరు, గుర్రాలు గుర్రాలతో, రథాలు రథాలతో, పతాకాలు పతాకాలతో గుద్దుకుంటూ నెత్తురోడిపోతున్న శరీరాలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే, ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై రాక్షసులు వానరులు కూడా యుద్ధాన్ని మానేసి నిలబడిపోయారు. ఈ యుద్ధం గురించి వర్ణించి వర్ణించి మహర్షి అన్నారు, రామరావణ యుద్ధాన్ని వర్ణించడానికి ఉపమానము లేదు అన్నారు. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఉపమా సౌందర్యాన్ని తరువాతి కాలంలో కవులందరూ స్వీకరించారు. వాల్మీకి మహర్షి అన్నారు, గగనం గగనాకారం సాగర సాగరోపమ రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా. ఆకాశానికి ఉపమానం ఆకాశమే, సముద్రానికి ఉపమానం సముద్రమే. పోల్చాలంటే రామరావణ యుద్ధానికి పోలిక రామరావణ యుద్ధమే, ఇంకోటి లేదు. అంటే అప్పటి వరకు సృష్టిలో ఇటువంటి యుద్ధం లేదు. మహాక్రుద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి అహోరాత్రములు నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఎంతకాలం ఈ యుద్ధం? ఇక రావణుడు తెగటార్చవలనా అని కోపగించిన వారై బాణ పరంపర చేత శిరస్సుల్ని కొట్టేశారు రావణుడివి. ఒక్కొక్క తల తెగి కింద పడిపోతుంది. ఎంత వేగంగా తలలు కింద పడిపోతున్నాయో అంత వేగంగా మళ్ళీ తలలు పుట్టేస్తున్నాయి. రావణస్య శిరోచ్ఛింద శ్రీమజ్వలిత కుండలం తచ్చిర పతితం భూమౌ దృష్టం లోకై స్త్రిభిస్తదా తస్యైవ సదృశం చాన్యత్ రావణస్యోత్తితం శిరః ప్రక్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ ద్వితీయం రావణ శిరః ఛిన్నం సంయతి సాయకైః చిన్నమాత్రం తు తచ్చీర్షం పునరన్యత్ స్మదృశ్యతే తదప్యసని సంకాశైః చిన్నం రామేణ సాయకైః ఏవమేకశతం చిన్నం శిరసాం తుల్యవర్చసాం. రామచంద్రమూర్తి బాణం తీసి ఒక తలని కొడితే ఆ తల తెగిలా కింద పడగానే మళ్ళీ తలొచ్చేస్తోంది. రెండో తలని కొడితే తెగి పడగానే తలొచ్చేస్తోంది. వందల మార్లు తలలు తెగి కింద పడిపోయాయి. ఎన్ని వందల మార్లు తెగి పడిపోయాయో అన్ని వందల మార్లు మళ్ళీ ఆ తలలు లేచి శరీరానికి అంటుకున్నాయి. ఆశ్చర్యపోయినటువంటి రామచంద్రమూర్తి మరింతగా ఖేదాన్ని పొందారు. ఏమిటిది, తలలే తించేసినా మళ్ళీ పుట్టేస్తున్నాయి. నేను ఏ బాణంతో వాలిని కొట్టానో ఆ బాణాన్ని ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో ఏడు సాలవృక్షములను కొట్టానో ఆ బాణం ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 14,000 మంది కరదూషణాదుల్ని కొట్టానో ఆ బాణంతో కొట్టినా రావణుడు చావలేదు. ఎన్ని అస్త్రములున్నాయో అన్నిటినీ ప్రయోగించినా రావణుడు మరణించలేదు. ఎన్ని రారాచమానములను ప్రయోగించినా రావణుడు నిహతుడు కాలేదు. అసలు ఈ రావణుడు ఎలా నిహతుడవుతాడు అని ఇంతటి రామచంద్రమూర్తి ఖేదాన్ని పొందారు. అప్పుడు ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి వెనక్కి తిరిగి రాముణ్ణి చూసి అన్నారు, అద సంస్మారయామాస రాఘవం మాతలిస్తదా అజానన్నివ కిం వీర తమ్మేనం అనువర్తసే విసృజాస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభో వినాశకాల కదితో యస్సురై సోద్యవర్తతే. కనపడుతున్న నిమిత్తములను బట్టి, రావణుడు పొందుతున్న నీరసాన్ని బట్టి, రావణుడికి అస్త్రములు జ్ఞాపకం రావట్లేదు అన్న స్థితిని బట్టి వినాశకాలము దాపురించింది రావణుడికి. ఇప్పుడే రామ, దివ్యమైన అస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నావు. ఇన్ని వేల బాణములు నీ మీద పడడంలో, నువ్వు బాణములను ప్రయోగించడంలో నీకు జ్ఞాపకం రాలేదు. నీ దగ్గర పైతామహాస్త్రం ఉంది, అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించు. యం తస్మై ప్రథమం ప్రాదాత్ అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యుధివీర్యవాన్. ఆ బాణాన్ని నీకు అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ బాణాన్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం చేయడం అంటే ఆ మంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మగారే సంకల్పం చేశారు. ఆ మంత్రాన్ని అభిమంత్రిస్తే బాణం

0: ఇంద్రార్థం అమితౌజస దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణ. మూడు లోకములను ఇంద్రుడు జయించాలన్న కాంక్షతో ఆ బ్రహ్మగారు ఆ అస్త్రాన్ని నిర్మాణం చేసి దేవేంద్రుడికి ఉపదేశం చేశారు. ఆ తరువాతి కాలంలో దాన్ని అగస్త్య మహర్షి పొందారు. అగస్త్య మహర్షి పొందడానికి కారణం అది రాముడికి అందాలని, కాబట్టి దాన్ని నీకు అగస్త్య మహర్షి ఇచ్చారు. ఆ బ్రహ్మాస్త్రం నువ్వు గుర్తు చేసుకోలేదు రామ, నువ్వు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలి.
1: యస్య వాజేషుపవన ఫలే పవన భాస్కరౌ శరీరమాకాశమయం గౌరవే మేరుమందరౌ జజ్వల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కరవచ్చసం సధూవమివ కాలాగ్నిం దీప్తం ఆసి దీప్తం అసీవిషం యథా పరనాగాశ్వబృందానాం భేదనం క్షిప్రకారిణం ద్వారాణాం పరిఘాణాంచ గిరీణామపి భేదనం నానా రుదిరసిక్తాంగం.

అత్యంతమివపన్నగం. దానికి దాని బరువులో మేరు పర్వతం మందర పర్వతం ఎంత బరువు ఉంటాయో అంత బరువుని పొందుతుంది. ఆ మంత్రాన్ని అభిమంత్రించగానే బాణం దాని రెక్కలలోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు, దాని ములికిలోకి అగ్ని సూర్యుడు ప్రవేశిస్తారు. ఆ బాణం విడిచిపెట్టగానే అభిమంత్రించేది వాయువేగంతో వెడుతుంది, అది పెద్ద పెద్ద పర్వతములను కూడా చూర్ణం చేసేస్తుంది. అది కొవ్వు చేత పూత పూయబడి ఉంటుంది, అది అపారమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. మహాసర్పం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది. ఎవరి మీద ప్రయోగించారో ఆ పురద్వారములను తోరణములను పర్వత శిఖరములను ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా గడగడ ఆడిస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం ప్రారంభం చేస్తే చాలు, సముద్రం కలత చెందుతుంది, భూమి అంతా కూడా కదులుతుంది, పర్వతములు క్షోభిస్తాయి. అంత భయంకరమైనటువంటి అస్త్రము రామాది. అటువంటి అస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఎంతకాలంగానో ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాకులకు గ్రద్దలకు రాబందులకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత అంతమంది నిహతులైపోతారు. అటువంటి అస్త్రం నీ దగ్గరుంది కాబట్టి వానరులకు ఆనందమును కలిగించేది, ఇక్ష్వాకు వంశానికి కలిగినటువంటి భయాన్ని పోగొట్టేదైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు అభిమంత్రించు అన్నారు. అనేటప్పటికీ వెంటనే రామచంద్రమూర్తికి బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి సావధాన చిత్తుడై బాగా నిర్మలమైన బుద్ధిని కల్పించుకుని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని బాగా జ్ఞాపకానికి తెచ్చుకుని నిరిసిపోతున్నటువంటి బాణాన్ని ఒకదాన్ని తన అక్షయబాణ తూనీరంలోంచి తీసి దాని మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మెరిసిపోతున్నటువంటి తన యొక్క ఆ ఇంద్ర చాపంలోకి ఆ వింటినారికి తొడిగి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టారు. ఆ ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం అపారమైన తేజస్సు విరజిమ్ముతూ బయలుదేరి ముందుకు ప్రయాణం చేసింది. సవిసృష్టో మహావేగ శరీరం తకరశర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మన రుజిరాక్త సవేగేన జీవితం తకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతలం సశరో రావణం హత్వా రుజిరాద్రీ కృతచ్ఛవి కృతకర్మా నిభృతవత్ స్వతూణీం పునరాగమత్. అప్పుడు ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర క్షణంలో ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుటితో కూడినదై భూమిలోకి వెళ్ళి బాగా గుచ్చుకుని పైకి లేచి మళ్ళీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయబాణ తూణీరంలోకి ప్రవేశించింది. అంతే, చేత పట్టుకున్నటువంటి ధనస్సుని విడిచిపెట్టేసిన వాడై గుండెలలోంచి నెత్తురు కారిపోతుండగా ఒక్కసారి 10 తలలతో కూడినటువంటి రావణుడు రథం మించి డుల్లి నెత్తుటితో కింద యుద్ధభూమిలో పడిపోయాడు. అంతే, పడిపోగానే ఒక్కసారి పైన ఉన్నటువంటి దేవతలు మహర్షులు యుద్ధభూమిలో ఉన్నటువంటి వానరులు అందరూ కూడా సంతోషంతో భేరీలు ఢంకాలు అన్నింటినీ మోగించారు. తతో వినే దుస్సంహృష్ట వానరాజితకాసినః వదంతో రాఘవజయం రావణస్య చ తద్వధం.

సహనుభావుడంతా కష్టపడి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి వధించి మానవ జాతికి కీర్తి తెస్తే లోకంలో ఎక్కడ చూసినా జయజయధ్వానాలే, ఎక్కడ చూసినా భేరీల యొక్క నాదాలే, ఆకాశంలోంచి పుష్ప వృష్టి కురిసింది ఆయన మీద. జై అనండి, జై జై.

0: FM 90.4
1: బాగా ఎండిన విత్తనమే మంచి విత్తనం. బంగ్లాదేశ్ రైతులకు ముఖ్యంగా బోరో వర్షాకాలంలో వరి విత్తనాలను ఎండబెట్టడం పెద్ద సమస్యగా మారుతుంది. పంటల కోతలప్పుడు వాతావరణం తరచుగా చెడుతూ ఉంటుంది. ఈదురుగాలులు వర్షాల వల్ల ధాన్యాన్ని వరి విత్తనాలను ఆరబెట్టడంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫలితంగా విత్తనాల నాణ్యత తరుగుతుంది. అలాంటి నాణ్యత లేని విత్తనాలని వాడే ఎవరూ మంచి దిగుబడిని ఆశించలేరు. తేమ మీటర్తో విత్తనాల పొడిదనాన్ని తేలికగా కొలవవచ్చు. కానీ రైతులకి దేవుడే ఇచ్చిన పరిష్కారం ఒకటుంది. వాళ్ళు తమ దంతాలతో విత్తనాల పొడిదనాన్ని తేలికగా పరీక్షించి కొలవవచ్చు. విత్తనాలని ఎండబెట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బంగ్లాదేశ్ లోని రైతులు సాధారణంగా విత్తనాలని నేల మీద ఆరబెడతారు. అంటే నూర్పిడి జరిగిన వెంటనే ఆ ప్రారంభ దశలోనే విత్తనాల నాణ్యత తగ్గడం మొదలవుతుంది. ఎందుకని? ఎందుకంటే విత్తనం నేలలోంచి తేమను గ్రహిస్తుంది కాబట్టి. అది ఎండే ప్రక్రియను అడ్డుకుంటుంది. అలాగే మట్టి బిడ్డలు, దుమ్ము, మొక్కల అవశేషాలు విత్తనాలతో కలిసిపోవడం వల్ల కూడా విత్తనాల నాణ్యత తగ్గుతుంది. మహిళలు విత్తనాలని ఎండబెట్టి పిల్లలు, కోళ్లు, ఇతర జంతువులు విత్తనాల మీదికి వెళ్లకుండా రోజంతా చూసుకుంటారు. ఇక చివరిగా వేర్వేరు రకాల విత్తనాలు కలిసిపోయే అవకాశం పెరుగుతుంది. కాబట్టి సమస్యను తామే పరిష్కరించుకోవడానికి కొన్ని వినూత్నమైన పద్ధతుల గురించి కృషి చేసిన మరియా గ్రామంలోని రైతుల అనుభవాలను కొన్నింటిని విందాం. ఇప్పుడు వర్షాకాలంలో విత్తనాన్ని ఎండబెట్టాలన్నా వాళ్ళకి ఇబ్బందేమీ లేదు.
2: వెదురుతో బల్లను తయారు చేసే చిట్కాను తెలుసుకున్నాము. మా అబ్బాయి, మా ఆయన, నేను కలిసి మా బల్లను తయారు చేసుకున్నాము.
3: నేను మా ఆవిడ దాని గురించి ఆలోచించాము. ఆ బల్ల మీద గడ్డిని ఎలా పరవాలో ఆవిడికి తెలుసు కాబట్టి దాన్ని మేమే తయారు చేయగలిగాము. దీనికి ఖర్చేమీ లేదు. కొన్ని మేకులు, నులక తాడు తప్ప మిగిలినవన్నీ మా ఇంట్లోవే వాడాం. ఈ పని చాలా తేలిక.
2: టేబుల్ మీద విత్తనాలను ఎండబెడితే వాటికి మురికి పట్టదు. పైగా వర్షం వస్తున్నప్పుడు విత్తనాలను తొందరగా కప్పేయవచ్చు కాబట్టి వాటికి తడి తగలదు.
3: ఇదివరకు విత్తనాల్ని వర్షాకాలంలో ఎండబెట్టడం మాకు పెద్ద సవాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా విత్తనాల్ని ఎండబెట్టుకోవచ్చని మాకు తెలిసింది. అవి టేబుల్ మీద ఉంటే గాలికి ఎండిపోతాయి.
2: చేపలు, పిండి, ఇంకా కొన్ని ఎండబెట్టడానికి మేము టేబుల్నే వాడతాము. కొంతమంది

0: అయితే విశ్రాంతి తీసుకోవడానికి, పదార్థాలను పేర్చి నిల్వ ఉంచడానికి వాడతారు. ఇప్పుడు మా విత్తనాలను టేబుల్ మీద ఆరబెడుతున్నాం. కోళ్లు, మేకలు వంటి జంతువులకు ఆ విత్తనాలు అందవు.
1: నాణ్యమైన విత్తనాలు దక్కించుకోవడానికి టేబుల్ మాకు బాగా సహాయపడుతోంది. ఇప్పుడు మాకు ఇదివరకటి లాగా ఇతర రైతుల నుంచి విత్తనాలు తెచ్చుకోనక్కర్లేదు.
2: మరియా గ్రామంలోని రైతుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నవి ఇవి. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. నాణ్యమైన విత్తనాలు కావాలంటే వాటిని సరిగ్గా ఎండబెట్టడం ముఖ్యం. విత్తనాలను నేల మీద ఎండబెడితే నాణ్యత తగ్గుతుంది. ఎండబెట్టే టేబుల్ వల్ల వరి విత్తనాలను ఎండబెట్టడంతో పాటు ఎన్నో ఇతర విధాలైన ఉపయోగాలు ఉంటాయి. బాగా ఎండిన విత్తనమే మంచి విత్తనం అని గుర్తుంచుకోవాలి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon,
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Innovation Shopping Malwari Summer Cool Cool Offer Lu. Innovation Nandu, O General, Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, Modalagu, Pramukha కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: లిసనర్స్ వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? ప్రతి ఉదయం చేయాలనుకునేది, తీరా నిద్రలేచాక రేపటి నుంచి అనుకునేది జాగింగ్ గురించే. మరి వేగంగా సాగే ఈ నడక ఆరోగ్యానికి మంచిదని తెలిసిన చాలా మంది ఈ విషయంలో బతికిస్తూనే ఉంటారు. దీనివల్ల కలిగే లాభాలను తెలుసుకుని ఇవాళ నుంచే జాగింగ్ మొదలు పెట్టేయండి. కొవ్వు కరిగించడంలో జిమ్లు డాక్టర్లు కూడా చేయలేని పని జాగింగ్ చేయగలదు. ప్రతి ఉదయం 3 కిలోమీటర్లు జాగింగ్ చేసి చూడండి, ఎముకలు కండరాలు ఫిట్ గా తయారవుతాయి. 3 నెలలు క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ హెల్తీ డైట్ అనుసరిస్తే 7 నుంచి 10 కిలోల బరువు తగ్గటం ఖాయం. అంతేకాదండి, జాగింగ్ తో మానసిక ఒత్తిళ్లు సైతం పరారవుతాయి. జాగింగ్ చేసే ఓపిక లేదంటారా? అయితే మామూలుగానైనా నడవండి. ఉదయపు నడకతో రక్త కణాలు చురుగ్గా కదులుతాయి, దీంతో మెదడుకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా మీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది, మెరుపు లాంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. రక్త సరఫరా మెరుగవటం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు కూడా మీ దరే చేరవు. ఉదయం చేసే ఈ చిన్నపాటి వ్యాయామం వల్ల రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పనిచేయడం మూలాన రాత్రివేళలో కొనుకు ఇట్టే వచ్చేస్తుందట. పైగా ఉదయాన్నే ఆటోమేటిక్గా నిద్రలేచేందుకు మనసు సన్నద్ధం అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ను మించిన ఔషధమే లేదు. యంగ్ తరంగులు జాగింగ్ని నిత్యకృత్యంగా మలుచుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు 90% తగ్గిపోతాయట. జన్యుపరంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్లు తగ్గిపోతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇంకెందుకండి ఆలస్యం? జాగు చేయకుండా జాగింగ్ మొదలు పెట్టేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీ.

0: టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం సాధారణంగా చూసే మెసేజ్లు మన గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయటండి. గుండె జబ్బుల మీద ఇటీవల చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడే పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపడటంలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయట. రక్తపోటు, కొలెస్ట్రాల్, ఫిజికల్ యాక్టివిటీల లెవెల్స్లో మార్పులు సైతం తెస్తాయట. మరి ఈ స్టడీలో 700 మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. ప్రపంచంలో మరణాలకు కారణమవుతున్న ముఖ్య జబ్బుల్లో ఒకటైన గుండె జబ్బుల విషయంలో మెసేజ్ల ప్రభావం సత్ఫలితాలను చూపిస్తోందని ఈ స్టడీ అధ్యయనకారులు అంటున్నారు. అంతేకాదండి, ఇది బహుళ ప్రయోజనాలను కూడా అందిస్తోందని చెప్పారు. ఈ స్టడీలో గుండె జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లకు 6 నెలల పాటు ఆటోమేటెడ్ హెల్త్ మెసేజ్లు అందుతాయి. ఈ హెల్త్ సందేశాల్లో సాధారణ కేర్కు సంబంధించిన వాటితో పాటు యూజువల్ కేర్ ప్లస్కి సంబంధించిన టెక్స్టింగ్స్ కూడా ఉంటుంది. వీటిల్లో రక్తపోటుకు సంబంధించిన వాటితో పాటు వారంలో 5 రోజుల పాటు నిత్యం 1/2 గంట సేపు చేసే వ్యాయామాలు చేయటం, పొగ తాగకుండా ఉండటం వంటి సలహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇతర మసాలాలు వాడటం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించవచ్చని, అలాగే సరైన షూలు బట్టలు ధరించడం వల్ల వాకింగ్ చేస్తే చాలా మంచిదని, సిగరెట్ తాగేలా చేస్తున్న ఈ అంశాల నుంచి బయటపడే ప్లానింగ్తో ఎలా వ్యవహరించాలో టెక్స్టింగ్లు పంపుతారు. ఇవే కాకుండా ఒంటరితనం, ఒత్తిడి, రకరకాల సమస్యలు కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. అవసరమైతే హృద్రోగ నిపుణులను సంప్రదించాలని టెక్స్ట్ మెసేజ్లు సూచిస్తాయట. వీటిని పాటిస్తే కనీసం కొంతమేరైనా గుండెపోటు తలెత్తే రిస్క్ ఉండదని స్టడీ పేర్కొంటోంది. ఈ స్టడీలో పాల్పంచుకున్న ఆస్ట్రేలియాలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పేషెంట్లలో టెక్స్టింగ్ మంచి ఫలితాలను చూపిస్తున్నాయన్నారు. గుండె ఆరోగ్యానికి సంబంధించిన నెలకు 4 సార్లు ఇచ్చే సందేశాలు పేషెంట్లకు ఆరోగ్యపరంగానే కాదు మానసికంగా కూడా ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి అన్నారు. పైగా తక్కువ ఖర్చుతో గుండె జబ్బులు రాకుండా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను టెక్స్టింగ్ అందిస్తాయట. ఈ టెక్స్టింగ్ అయ్యే ఖర్చు వ్యక్తికి $10 మాత్రమే. గుండె జబ్బుల గురించి ఎప్పటికప్పుడు సందేశాలు అందుకుంటూ తమ గుండె విషయంలో పేషెంట్లు అప్రమత్తంగా ఉండడానికి టెక్స్టింగ్ మంచి సాధనం అంటున్నారు అధ్యయనకారులు. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
0: లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ప్రమాదాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలు వంటి వార్తల్ని టీవీ ఛానళ్లలో చూసి రోజుల తరబడి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు.

అందరూ వాటి ప్రభావం నుంచి బయటపడలేక విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే అసలు సానుభూతి అనేది ఎంతవరకు ఉండొచ్చు? అది వ్యక్తిగత పనులకు అడ్డంకిగా మారినప్పుడు ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరి టీవీ వార్తల్లో కనిపించే దుర్ఘటన తాలూకా దృశ్యాలను మనసును వెంటాడి వేధించకుండా ఉండేందుకు కొన్ని పద్ధతులను పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందామా? మొట్టమొదట చేయాల్సింది చెడు వార్తలకు, భయంకరమైన వాస్తవాలకు దూరంగా ఉండటం. ఇలా చేయడం వల్ల మీ సమస్య కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా దీని నుంచి బయటపడాలంటే మాత్రం మీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాలను మంచి చెడుల దృక్కోణం నుంచి చూసే అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్ని సంఘటనలను చూసి ఆ జాతికో తెగకో సంబంధించిన వాళ్ళంతా అలాంటి వారే అనే నిర్ణయానికి అస్సలు రాకూడదు. ఉదాహరణకి మతపరమైన అల్లర్లు జరిగితే ఆ మతానికి సంబంధించిన వాళ్ళంతా హింసాత్మకంగానే ప్రవర్తిస్తారనుకోవడం, అత్యాచార ఘటనలలో మగవాళ్ళందరినీ ఒకే తాటికి కట్టడం వంటివి. ఇటువంటి వాటికి సంబంధించిన దృశ్యాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. సమాజంలో అంతటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి జాగృతగా ఉండమని చెప్పడమే ఆ వార్త ప్రసారాల సారాంశం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, గృహహింస లేదా యాక్సిడెంట్ వంటి వార్తలు చూసి అటువంటివే మీకు ఎదురవుతాయనే ఆలోచన వద్దు. ఏదో జరుగుతుందని ఊహించుకొని మనసుని బాధ పెట్టుకోవడం అస్సలు సరికాదు. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని బాధపడటం మానేసి తోటి వాళ్లకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల మీలో యాంగ్జైటీ తగ్గిపోతుంది. కొందరిలో డిప్రెషన్ డిజార్డర్, సోషల్ ఫోబియాలు వంటివి కూడా ఉంటాయి. కానీ అవి ఉన్న విషయం వాళ్లకు తెలియదు. ఇటువంటి వాళ్ళ మీద దుర్ఘటనలకు సంబంధించిన వార్తలు, దృశ్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు ఇంకా పెరిగిపోతాయి. వీళ్ళు మానసిక నిపుణుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మనసును ఇబ్బంది పెట్టే వార్తల గురించి బయటకి మాట్లాడండి. మాట్లాడడం వల్ల మీలోని బాధ చాలా వరకు పోతుంది. ఆందోళన చెందుతున్నప్పుడు శ్వాసకి సంబంధించిన వ్యాయామాలతో పాటు ఇమాజినరీ రిలాక్సేషన్ వంటివి కూడా చేయాలి. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. మీ మనసుకు హాయి గొలిపే ప్రదేశాలను ఊహించుకొని రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ మనసులో నేను రిలాక్స్ అవుతున్నాను అనుకోవాలి. వార్త అనేది సమాచారం ఇచ్చేందుకే. కాబట్టి మీ బుర్ర మీద ఒత్తిడి పడుతుందనిపిస్తే వెంటనే ఛానల్ మార్చేయండి. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అవసరమో మెదడుకు కూడా అంతే అవసరం. అందుకని సానుకూలమైన ఆరోగ్యకరమైన వార్తలను మాత్రమే మెదడుకు ఎక్కించుకోండి. ఒకవేళ దుర్ఘటన గురించి వార్త చూస్తే వెంటనే కామెడీ షో చూసేయండి. కాఫీ, ఆల్కహాల్ వంటివి తాగొద్దు. అర్ధరాత్రి పూట టీవీ అస్సలు చూడొద్దు. నిద్రపోయే సమయంలో నిద్రే పోవాలి అంతే. సమయం దొరికినప్పుడల్లా టీవీ ముందు కూర్చోకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా మీ బుర్ర వేరే విషయాల గురించి ఆలోచిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మానసిక నిపుణులను సంప్రదించాలి. అదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో ప్రోగ్రాంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ప్రణీత.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడం

0: స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫై

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం సమత తెలుగు పాఠం వింటారు.
1: నమస్తే టీచర్.
2: నమస్తే, కూర్చోండరా. ఇవాళ ఏం పాఠం చెబుతానన్నాను?
1: సమత.
2: సమత పాఠం చెబుతానన్నాను కదా, ఈ పాఠాన్ని ఎవరు రాశారో తెలుసా?
1: తెలుసు.
2: అయితే ఈ పాఠం ఎవరు రాశారో నువ్వు చెప్పు భాస్కర్.
3: నార్ల వెంకటేశ్వరరావు గారు.
2: సరిగ్గా చెప్పావు భాస్కర్. ఈయనెవరో చెప్పు లక్ష్మి.
1: ఓ పెద్ద రచయిత.
2: అవును, వాస్తవము నార్ల వారి మాట అనే మకుటంతో ఈయన చాలా పద్యాలు రాశారు.
4: సమత అంటే ఏమిటి టీచర్?
2: చూసారా, మాధవి చాలా మంచి ప్రశ్న వేసిందర్రా. ప్రతి పాఠానికి ఒక పేరుంటుంది, దాన్ని శీర్షిక అంటాం. పాఠం చెప్పుకునే ముందు ఆ శీర్షిక అర్థం తెలుసుకోవాలి. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
1: అలాగే టీచర్.
2: సమత అంటే సమానత్వం, అందరూ సమానమని ఈ పదానికి అర్థం. సమత ఉన్న సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సమతను గురించి మనం వివరంగా తెలుసుకోవాలి.
1: తెలుసుకుంటాం, చెప్పండి టీచర్.
2: నేను ఇప్పుడు మీకు పద్యం చెప్తాను. పద్యం చెప్పే ముందు అందులో ఉన్న కఠిన పదాలకి అర్థాన్ని చెప్తాను, రాసుకోండి.
1: చెప్పండి టీచర్.
2: సమత.
5: సమత.
2: సమానత్వము.
5: సమానత్వము.
2: సార్థక్యం ఉండదు.
5: సార్థక్యం ఉండదు.
2: అంటే ఫలితం ఉండదు లేదా ప్రయోజనం ఉండదు.
5: ఫలితం ఉండదు లేదా ప్రయోజనం ఉండదు.
2: శీర్ణమౌను.
5: శీర్ణమౌను.
2: నశించును.
5: నశించును.
2: స్త్రీలు.
5: స్త్రీలు.
2: సంపదలు.
5: సంపదలు.
2: ధాత్రి.
5: ధాత్రి.
2: భూమి.
5: భూమి.
2: వాస్తవము.
5: వాస్తవము.
2: నిజము.
5: నిజము.
2: అర్థాలు రాసుకున్నారు కదా?
1: రాసుకున్నామండి.
2: ఇప్పుడు పద్యం చదువుతాను, వినండి. సమత లేని స్వేచ్ఛ సార్థక్యముండదు, స్వేచ్ఛ లేని సమత శీర్ణమౌను. స్త్రీలు పొంగు ధాత్రి స్వేచ్ఛ సమతలున్న వాస్తవం నార్ల వారి మాట. ఇప్పుడు ఈ పద్యంలోని భావం చెబుతాను.
1: చెప్పండి.
2: సమత లేకుండా స్వేచ్ఛ ఉంటే ప్రయోజనం లేదు. స్వేచ్ఛ లేకుండా సమానత్వం బ్రతకదు. కాబట్టి సమత, స్వేచ్ఛ ఈ రెండూ మనకి అవసరమే. ఈ రెండూ ఉన్న చోట సంపదలు లభిస్తాయి. ఇది ఎవరి మాట?
1: నాలవారి మాట.
2: అదెలాంటిది?
1: వాస్తవం.
2: ఇప్పుడు పద్యాన్ని నేను చెబుతూ ఉంటాను, నేను చెప్పినట్లే పద్యాన్ని మీరు పలకాలి.
1: అలాగే టీచర్.
2: సమత లేని స్వేచ్ఛ.
5: సమత లేని స్వేచ్ఛ.
2: సార్థక్యముండదు.
5: సార్థక్యముండదు.
2: స్వేచ్ఛ లేని సమత.
5: స్వేచ్ఛ లేని సమత
2: శీర్ణమౌను.
5: శీర్ణమౌను.
2: స్త్రీలు పొంగు

0: మీలో ఒకరు ఈ పద్యాన్ని స్వంతంగా పాడి వినిపించండి. ఎవరు పాడతారు? భాస్కర్, నువ్వు పాడు.
1: సమతలేని స్వేచ్ఛ సార్ధక్యముండదు, స్వేచ్ఛ లేని సమత శీర్ణమౌను, స్త్రీలు పొంగు ధాత్రి స్వేచ్ఛా సమతలున్న వాస్తవం నార్లవారి మాట.
2: ఇప్పుడు మరో పద్యం చెప్తాను. ఈ పద్యం చెప్పే ముందు ఇందులో ఉన్న కఠిన పదాలకు కూడా అర్థాన్ని చెప్తాను, రాసుకోండి.
3: చెప్పండి టీచర్.
0: విరిసిన,
3: విరిసిన.
0: వికసించిన,
3: వికసించిన.
0: లేదా అభివృద్ధి చెందిన,
3: లేదా అభివృద్ధి చెందిన.
0: సమము,
3: సమము.
0: సమానత్వము,
3: సమానత్వము.
0: లేదా సమానము,
3: లేదా సమానము.
0: రాసుకున్నారు కదా?
3: రాసుకున్నాం టీచర్.
0: ఇప్పుడు పద్యం పాడతాను, వినండి. జాతి మత కులాది సకల భేదములు, జాతి మత కులాది సకల భేద

ది సకల భేదమ్ములు పిరిగిపోవు సమత విరిచినంత సమతలే.

0: మాట వాస్తవము నార్లవారి మాట. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు చప్పట్లు కొడుతున్నారా?
1: మీరు పద్యాన్ని చక్కగా చదివారు టీచర్.
2: మీరు పద్యం చదువుతుంటే సంగీతం విన్నట్టుంది,
3: మంచి రాగంతో చదివారు.
0: చూడండి పిల్లలు, తెలుగు పద్యానికి సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. పద్యాన్ని రాగయుక్తంగా పాడితే రాళ్ళు కూడా కరుగుతాయి. దాన్ని అలా ఉంచండి, ఇప్పుడు పద్యంలోని భావం తెలుసుకుందాం.
1: టీచర్.
0: ఏం భాస్కర్?
1: ఈ పద్యానికి అర్థం నేను చెబుతా.
0: సంతోషం భాస్కర్, అలాగే చెప్పు.
1: సమానత్వం వికసించినప్పుడు జాతి, మతం, కులం, పేద, గొప్ప మొదలైన భేదాలన్నీ తలైపోతాయి. సమతలేని లోకం యమలోకంతో సమానమన్నమాట.
0: బాగా చెప్పావు భాస్కర్. యమలోకం దేనికి గుర్తు?
2: కష్టాలకి,
1: బాధలకి,
3: దుఃఖానికి.
0: సమతలేని లోకం అలాంటిదన్నమాట. అక్కడ నరక బాధలు పడతాం. కాబట్టి సమత కోసం మనం ప్రయత్నించాలి. మనలోని భేదాలన్నీ మరిచిపోయి జీవించాలి. పద్యభావం అందరికీ అర్థమైనట్లేనా మరి?
4: అయింది టీచర్.
0: సరే, ఇంతకుముందు పద్యంలాగానే ఈ పద్యాన్ని కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. నేను చెప్పినట్లే మీరు పలకండి.
4: అలాగే టీచర్.
0: జాతి మత కులాది,
4: జాతి మత కులాది,
0: సకల భేదములు,
4: సకల భేద

0: ఈ పద్యం మీలో ఒకరు సొంతంగా పాడండి. ఎవరు పాడతారు? లక్ష్మి, నువ్వు పాడు ఈ పద్యాన్ని.
1: జాతి మత కులాది సకల భే

0: వాస్తవము నాలవారి మాట.
1: చక్కగా పాడావు లక్ష్మి. ఇంకో పద్యం చెప్పబోయే ముందు ఈ పద్యంలోని కఠిన పదాలకు కూడా అర్థాన్ని చెబుతాను, రాసుకోండి. చెలిమి,
2: చెలిమి.
1: స్నేహము,
2: స్నేహము.
1: కలిమి,
2: కలిమి.
1: సంపద,
2: సంపద.
1: ఇప్పుడు పద్యం పాడతాను.
0: నలిగి పోవు జాతి కుల భేదముల మధ్య.

0: దిశ చెలిమి లేదు, మనకు కలిమి లేదు. చెలిమి కలిమి లేక బలమెట్టులుండురా, వాస్తవము నార్ల వారి మాట.
1: ఈ పద్యంలో కవి ఏం చెబుతున్నాడంటే, మనలో మనకి స్నేహభావం లేనందువల్ల మానవజాతి కులభేదాల మధ్య నలిగిపోతుంది, దేశ సంపద నశిస్తోంది.
2: చెలిమి కలిమి అంటే?
3: చెలిమి అంటే స్నేహం, కలిమి అంటే సంపద.
4: కాబట్టి మనకు చెలిమి కలిమి రెండు అవసరమన్నమాట.
1: తప్పకుండా అవసరమే. మరి చెలిమి ఉంటే కలిమి దానంతటదే వస్తుంది, అది లేకపోతే కలిమి రాదు. ఈ రెండు లేకపోతే మనకి మన దేశానికి బలం ఉండదు. అందరికీ అర్థమైందా?
5: అర్థమైంది టీచర్.
1: సరే, ఈ పద్యాన్ని కూడా నేను చెబుతూ ఉంటాను, నేను చెప్పినట్లే మీరు పలకాలి.
0: నలిగిపోవు జాతి,
5: నలిగిపోవు జాతి,
0: కులభేదముల మధ్య,
5: కులభేదముల మధ్య.

0: బలమెట్టులుండురా,
1: బలమెట్టులుండురా,
0: వాస్తవము
1: వాస్తవము
0: నార్ల వారి మాట,
1: నార్ల వారి మాట.
2: అదర్రా పద్యం, ఈ పద్యాన్ని ఎవరు పాడతారు? మాధవి, ఈ పద్యం నువ్వు సొంతంగా పాడి వినిపించవాయి.
3: నలిగిపోవు జాతి కుల భేదముల మధ్య చెలిమి లేదు మనకు

0: చక్కగా పాడవు మాధవి. మరి మీకు ఈ మూడు పద్యాలు బాగా అర్థమైనట్లేనా?
1: ఓ అర్థమయ్యాయి.
2: కానీ ఈ మూడు పద్యాలు మళ్ళీ ఒకసారి పాడి వినిపించండి టీచర్.
0: ఓ అలాగే. నేను పాడమే కాదు, నాతో పాటు మీరు కూడా పాడాలి, సరేనా?
1: సరే టీచర్.
0: సమతలేని స్వేచ్ఛ,
1: సమతలేని స్వేచ్ఛ,
0: సార్ధక్య.

0: నార్లవారి మాట
1: జాతి మత కులాది
0: సకల భేద

0: సమతలేని జగతి
1: యమలోక సమమురా
0: యమలో

0: మీ స్థానాలను జబ్బరు కదలద్దు. ఇవాళ మన ప్రధానోపాధ్యాయులు వస్తున్నారు. రేపటి జెండా పండుగ గురించి మీకు తెలియజేస్తారు. శ్రద్ధగా వినాలి మరి. అరిగో, ప్రధానోపాధ్యాయులు గారు వచ్చారు.
1: గుడ్ మార్నింగ్ సార్.
2: వెరీ గుడ్ మార్నింగ్. పిల్లలు అందరూ ఉన్నారా?
1: ఉన్నామండి.
2: నేను పట్నం నుండి వస్తూ మీకందరికి ఓ శుభవార్త తెచ్చానర్రా.
1: ఏమిటి సార్ అది?
2: నిన్న మొన్న మీకందరికీ ఆటల పోటీలు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు జరిపాం కదా. అందులో మీరంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మాకు సంతోషాన్ని కలిగించారు. అందుకే ఈ పోటీల్లో విజేతలైన మీకు బహుమతులు ఇవ్వడానికి రేపు మన స్కూల్కి పట్నం నుండి పెద్ద ఆఫీసర్ వస్తున్నారు.
1: ఎవరు సార్ ఆ పెద్ద ఆఫీసర్ అమ్మా?
2: ఆవిడ మన జిల్లా సబ్ కలెక్టర్. పేరు శ్రీమతి స్వాతి శర్మ. ఇందాక మన తెలుగు టీచర్ సాహితీ గారు రేపటి జాతీయ పర్వదినం గురించి చెప్పారనుకుంటా. వనజ, నువ్వు చెప్పు రేపటి పండగ పేరేమిటి?
3: స్వాతంత్ర దినోత్సవం సార్.
2: వెరీ గుడ్. నేను ఇందాక జాతీయ పర్వదినం అన్నాను, అంటే ఏమిటో నీకు తెలుసా సుమన్?
4: ఓ తెలుసు సార్, మన దేశమంతటా జరుపుకునే పండగ.
2: కరెక్ట్. ఒక్క మన సిరిపురంలోనే కాదు, మన దేశంలోని ప్రతి చోట ప్రతి పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసి ఈ పండుగను తప్పకుండా జరుపుకుంటారు. అందుకే ఇది మన భారత జాతి మొత్తం జరుపుకునే గొప్ప పండుగ.
3: సార్ నాకు చిన్న డౌట్ సార్, ఈ పండుగని రేపే ఎందుకు జరుపుకోవాలి?
2: రేపు అంటే ఆగస్టు 15వ తేదీ, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. మన దేశాన్ని బానిస దేశంగా మార్చుకుని ఇంగ్లీషు వాళ్ళు చాలా కాలం పరిపాలించారు. ఎందరో మన దేశభక్తుల కృషి ఫలితంగా చివరకు విధిలేని పరిస్థితుల్లో 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి మనకు స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్లిపోయారు.
0: ఆ అమరవీరుల త్యాగ ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందుకే ఈ పండుగని మనమంతా ఎంతో సందడిగా జరుపుకుంటాం. తెలిసిందా?
2: రేపు మన పాఠశాలకు వచ్చే ఆఫీసర్ బాగా చదువుకున్నవారు. మీరంతా క్రమశిక్షణతో మెదిలి ఆమెతో శభాష్ అనిపించుకోవాలి. అందరూ చక్కగా ముస్తాబై మంచి బట్టలు తొడుక్కుని రావాలి. మీకు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించాలి. సాహితీ మేడం గారు ఈ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. ఎక్కడా ఏ లోపం లేకుండా చూస్తున్నారుగా మేడం.
0: ఏర్పాట్లన్నీ సక్రమంగా పూర్తవుతున్నాయి సార్. అన్ని పోటీలు ముగిశాయి. పిల్లలందరూ తమ తమ తరగతి గదుల్ని చాలా అందంగా అలంకరించుకుంటున్నారు. ఆడపిల్లలు జెండా వేదిక నాలికి ముగ్గులు పెట్టారు. మగపిల్లలేమో రంగురంగుల కాగితాల్ని తోరణాలుగా కడుతున్నారు. జెండాకరణ కూడా ముస్తాబు చేశారు సార్.
2: అన్నట్టు ఇంకో ముఖ్య విషయం, పిల్లలు అంతా శ్రద్ధగా వినండి. మీ మీ ఇంట్లో పెరట్లో తోటల్లో దొరికే రకరకాల పూలను రేపు ఉదయాన్నే తీసుకుని రావాలి. మీ టీచర్ సహాయంతో చక్కని మాలలు గుచ్చాలి. అర్థమైందా?
3: ఈ పూల మాలలన్నీ ఎవరి కోసం అండి?
2: బాగా అడిగావు అనజ. విను, మన స్కూల్లో ఉన్న పెద్ద భరతమాత పటానికి, గాంధీ నెహ్రూల పటాలకు ఈ మాలలను వచ్చే అతిథులతో వేయించాలి.
0: అలాగే కొన్ని పూలు విడివిడిగా ఉంచి జెండా బట్టలో కట్టి పెట్టాలి.
3: అలాగైతే మేమందరం చాలా పూలు పట్టుకొస్తాం సార్.
2: చాలా సంతోషం. ఊరికే పూలు తెస్తే చాలదు, వాటిని చక్కని దండలు అల్లాలి.
3: ఓ అలాగే సార్, నాకు మాలలు గుచ్చడం బాగా వచ్చు, మా అమ్మ నేర్పింది. రేపు నేను సూది దారం కూడా తీసుకొస్తాను.
2: శభాష్ వనజ, స్కూల్ లీడర్ అనిపించుకున్నావు, రేపు దండలు గుచ్చే బాధ్యత కూడా నీదే.
3: అలాగేనండి
5: సార్. ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు మన పిల్లలు అతిథి ముందర ఆలపించడానికి ఒక గీతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు.
2: అలాగా, జెండా వందనం కాగానే మీటింగ్ ముందు పాడిద్దాం. పిల్లలు మీరంతా వెళ్ళి మీ తరగతి గదుల్ని అలంకరించుకోండి. వెళ్ళండి వెళ్ళండి. టీచర్ మీరు పోటీల విజేత లిస్టు సిద్ధం చేయండి.
0: అలాగేనండి. ఎవర్రా పిల్లలు, అందరూ వచ్చేసారా? మీరు తెచ్చిన పూలన్నీ ఇలా ఇవ్వండి. వనజ, సుదీదారం తెచ్చావా?
3: ఓ తెచ్చాను టీచర్.
0: ఫాతిమా, రవి, సుమన్ మీరంతా ఇలా రండి. వనజకు కాస్త సాయం చేయండి. 10 నిమిషాల్లో 3 దండలు సిద్ధం చేయాలి. తెలిసిందా?
3: అలాగే టీచర్.
0: ఈలోగా నేను వెళ్ళి మీటింగ్ హాల్ దగ్గర ఏర్పాట్లు చూసి వస్తాను. సరేనా?
3: సరే టీచర్.
4: వనజ ఇదిగో నా చేమంతులు మాలగుచ్చుతావా?
3: ప్లీజ్ ఆగు, ముందు నా మందారాల మాల పూర్తయ్యాకే నీ చేమంతుల మాల.
4: చూడు రవి, వనజ నా పూలు గుచ్చదట. నేనేం గుచ్చదని చెప్పటం లేదే, నా మందారాలు కాగానే గుచ్చుతానన్నాను అంతే.
6: నాకు కూడా దండలల్లడం వచ్చు. వనజ కొంచెం దారం ఇస్తావా?
3: అబ్బబ్బబ్బా, నన్ను విసిగించకండి. నన్ను మాలలు గుచ్చుకొనిస్తారా లేదా?
4: ఒరే రవి, దారం నేనిస్తావని నా గులాబీలు గుచ్చి పెడతావా?
6: నీ గులాబీలు గుచ్చితే నా

0: గన్నేర్లెవరు చూస్తారు? ముందు నా గన్నేరు పూల దండ అయ్యాకే నీ గులాబీల సంగతి చూస్తా.
1: హీ, గన్నేర్లేం బాగుండవు, చేదు వాసన. నా చేమంతి పూలదే అసలైన అందం. నీ చేమంతులు ఒక్క శీతాకాలంలోనే పూస్తాయి, నా మందారాలైతే ఎప్పుడూ దొరుకుతాయి.
0: రోజంతా వాడిపోయిన నా గన్నేరు పూలదే నిజమైన అందం.
2: అదేం కాదు, కొద్దిసేపే ఉన్నా అందంలోనూ పరిమళంలోనూ నా గులాబీల్ని మించిన పూలే లేవు.
1: ఏం కాదు, నా చేమంతులే అందరికీ ఇష్టం. నీ చేమంతులు దండలో కనిపించనే కనిపించవు, నాలుగు మందారాలైతే దండ సిద్ధం.
0: నా పూలే రాజా పూలు.
2: అనే కాదు, నా పూలే రాణి పూలు.
1: నా పూలే అన్నిటికన్నా గొప్పవి. కాదు, నా పూలే.
3: కాదు, నా పూలే. నా పూలే, నా పూలే.
4: ఏ పిల్లలు, ఆగండి ఆగండి. అయ్యయ్యో, ఇదేం వాదులట, ఎందుకట్లా ఒకరి పూలు ఒకరు గుంజుకుంటున్నారు? ఆగండి వనజ, ఇదా మీరు చేస్తున్న పని. నేనేం చెప్పానమ్మా నీకు?
1: చూడండి టీచర్, నన్ను మాలలు గుచ్చనీయకుండా వీళ్ళెలా అడ్డుపడుతున్నారో.
0: కాదు టీచర్, వనజ తన మందారాలు తప్ప మా పూలేవి గుచ్చటం లేదు. నాకు దారం అడిగినా ఇవ్వలేదు.
1: అవును టీచర్, మా పూలేవి కట్టదట.
2: చూడండి టీచర్, నా గులాబీలు ముట్టుకుంటేనే రెక్కలు రాలిపోతాయట. ఈ రవి తెచ్చిన గన్నేళ్ళే బాగున్నాయట.
0: నా పూలు చేదువాసన ఉంటాయట.
4: అబ్బబ్బా, ఆపుతారా గోల? ఓ వంక ఆఫీసర్మ వచ్చే వేళైంది, మనం ఇంకా మాలలే సిద్ధం చేయలేదు. ఇదంతా హెడ్ మాస్టర్ గారు చూస్తే ఇంకేమన్నా ఉందా? త్వరగా కానిచ్చేద్దాం. ఓ పని చేయండి, మీరంతా నాకు పూలు అందించండి, నేను కట్టేస్తాను. తొందర తొందరగా.
1: ఆఫీసరమ్మ వచ్చేసినట్టుంది.
4: అవునర్రా, పదండి పదండి. ముందు మీరంతా వెళ్ళి మార్చ్ ఫాస్ట్ లైన్లో నిలబడండి. వనజ, కనీసం ఈ ఒక్కదండన్నా పూర్తి చేసిరామ్మా నువ్వు.

0: విద్యార్థులారా, నేటి మన ముఖ్య అతిథి గారైన మన జిల్లా సబ్ కలెక్టర్ శ్రీమతి స్వాతి శర్మ గారు జెండా ఎగురవేశారు. మీరంతా వరుసగా ఇటు వచ్చి ఈ మిఠాయిలు అందుకొని మీటింగ్ హాల్లోకి వెళ్ళండి. నేను మేడం గారిని తీసుకుని వచ్చేసరికి మీరంతా మీ స్థానాల్లో కూర్చోవాలి. మేము రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది.
1: వేదికపై ఆసీనులైన ఈనాటి మన ముఖ్య అతిథి మన జిల్లా సబ్ కలెక్టర్ శ్రీమతి స్వాతి శర్మ గారికి నా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సభకు అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఈశ్వరరావు గారికి నా నమస్సులు. ఈనాటి కార్యక్రమం మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆలపించి ఒక గీతంతో ప్రారంభమవుతుంది.

ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని మన భరతమాత చిత్రపటానికి, ఆ పక్కనే ఉన్న మహాత్మాగాంధీ నెహ్రూల పటాలకు పుష్పమాలలు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

0: వనజ, ఆ పూలమాలలు అందుకో. ఏమిటా కంగారు, ఏమైంది?
1: అది అది పూలమాల ఒక్కటే తయారైంది సార్.
0: ఏమైంది టీచర్, ఎందుకలా హడావిడబడుతున్నారు?
2: క్షమించండి సార్, అసలు ఏం జరిగిందంటే నేను వనజన్ని మాలలు తయారు చేయమని చెప్పి మిగతా ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్లేసరికి ఇదిగో ఈ పిల్లలంతా మా పూలంటే మా పూలని గొడవపడి అసలు దండలే అల్లలేదు సార్.
0: అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశారు. మన ఆఫీస్ అమ్మగారిని మా పిల్లలు చేసిన ఈ తప్పు మన్నించవలసిందిగా వేడుకుంటున్నాను.
2: ఇందులో నా తప్పు కూడా ఉంది. పిల్లల్ని నమ్మి పని అప్పగించకుండా ఉంటే బాగుండేది.
3: ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీరెవరూ ఈ పండుగ పూట విచారించవద్దు. టీచర్, మీరు వనజ కలిసి మాలలు కట్టడం పూర్తి చేయండి. హెడ్ మాస్టర్ గారు, తర్వాత కార్యక్రమం ఏమిటి?
0: ఇప్పుడు మా పిల్లలకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
3: మంచిది. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు నా పట్ల చూపుతున్న గౌరవానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఎంతో శోభాయమానంగా పాఠశాలను అలంకరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న బాలబాలికలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఆలపించిన గీతం ఎంతో శ్రావ్యంగా వినసొంపుగా ఉంది. పిల్లలు, ఇంతకు ఈ పాటను రాసిందెవరు?
1: మా తెలుగు టీచర్ గారే.
3: నిజంగా ఎంత అర్థవంతంగా ఉంది ఈ గీతం. పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టేటట్టుగా చాలా బాగా రాశారు. ఈ పాటను ఆలపించిందెవరు?
4: అందరం కలిసే పాడామండి.
3: అవునా? ఒక్కటే పాటను ఇన్ని గొంతులు కలిసి ఒక్కటిగా పాడారు. అందరి గొంతులు కలిసి ఒక్క పాటైనట్టే అన్ని రకాల పూలు కలిసి ఒక దండగా మారాలి. నిజమేనా?
1: నిజమే.
3: కానీ మీరేం చేశారు? నా పూలు గొప్పు అంటే నా పూలు గొప్పు అని ఊరికే వాదులాడుకుని దండలల్లటం మానుకున్నారు. దాంతో ఇటు చూడండి, ఈ ఫోటోలు ఎంత బోసిగా ఉన్నాయో. ఇందాక మన జెండాను చూశారుగా, అందులో ఎన్ని రంగులున్నాయి?
1: మూడు.
3: ఆ మూడు రంగులు ఒకటైతేనే మన జెండా అవుతుంది, అవును కదా? అలాగే ఆకాశంలో ఏడు రంగులు కలిస్తేనే ఇంద్రధనుస్సుగా మారుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ భారతమాత ఎవరికి తల్లి?
1: అందరికీ తల్లి లాంటిది.
3: కరెక్ట్. ఈ గాంధీ గారిని పిల్లలు ఏమని పిలుస్తారు?
1: గాంధీ తాత.
3: మరి నెహ్రూ గారు?
1: పిల్లలందరికీ చాచాజీ.
3: వీరందరికీ గులాబీలు ఇష్టమా, చామంతులు ఇష్టమా, కనకాంబరాల, మల్లెల, గన్నేర్ల, ఏవంటే ఇష్టం?
1: అన్నీ ఇష్టమే.
3: బాగా చెప్పారర్రా. ఏ పూలైనా సరే అన్నీ కలిసి ఒకే మాలగా వేస్తేనే వీరికిష్టం. మీరు మన దేశాన్ని ఒక రంగురంగుల పూలతోటగా ఊహించుకోండి. చిన్నారి బాలబాలికలే అక్కడ విరియబోతున్న పూలు. ఆ పూలన్నీ ఏమనుకుంటున్నాయో తెలుసా? ఈ దేశమాత మెడలో అన్నీ కలిసిన హారంగా మారిపోవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల పటాలకి వేలాడాలని ఈ పూలు భావిస్తున్నాయి.
2: మేడం, ఇవిగో పూలమాలలు సిద్ధమయ్యాయి.
3: పిల్లలు చూడండి, ఈ మాలలు ఎంత అందంగా ఉన్నాయో. అన్ని పూలు ఎంత బాగా కలిసిపోయాయో గమనించండి. ఈ పూలమాలలాగే అనేక రంగులు, అనేక మతాలు, అనేక భాషలు ఉన్న ఎంతోమంది మన దేశంలో ఒక్కటిగా నివసిస్తున్నారు. వీళ్ళందరినీ కలిపి ఒక్కటే మాటలో భారతీయులు అని పిలుస్తారు. అందరూ కలిస్తే దేశమైనట్టే అన్ని పూలు చేరితేనే మాలగా మారుతుంది. నేను ఈ చిత్రవర్ణమాలను, పుష్ప కదంబమాలను ఈ పటాలకు వేస్తున్నాను. ఈ పెద్ద మాలను భరతమాత పటానికి వేస్తున్నాను. ఈ పూలమాలలాగా మనం కూడా అంతా కలిసిమెలిసి ఉంటేనే అందం, ఆనందం. అదే మన జాతికి బలం. ఇదే నేను మీకిచ్చే సందేశం.
2: పిల్లలు, ఇప్పుడు నేను అన్న మాటను మీరంతా మళ్ళీ ఒకసారి తిప్పి చెప్పండి. ఈ అందాల పూలమాలలాగే మేమందరం ఎప్పుడూ కలిసే ఉంటాం.
1: ఈ అందాల పూలమాలలాగే మేమందరం ఎప్పుడూ కలిసి ఉంటాం.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం సమత మరియు పూలమాల అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
6: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, Hobio.

0: బ్లీడింగ్, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద

ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నెస్ మరి నడమనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి పట్ల ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈ నటమని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు, మరి అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఈ ఒంటరి ప్రయాణంలో నీ నీడ కూడా నీకు భారమైనప్పుడు, దూరమైనప్పుడే నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈ నడమని కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు నంద్యాల జిల్లా ఆళ్లగట్ట నుండి గురుశంకర్ గారు అయితే మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామంటున్నారు. అలానే రాజా మూవీ నుంచి మల్లెలవాన మల్లెలవాన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమంటూ, మరి రోజు వెన్స్డే కదండి, కాబట్టి రోజు బుధవారం, మరి వినాయకుడికి ఎంతో ప్రీతికరం, మరి వచ్చేది వినాయక నవరాత్రులు, మరి వినాయక చవితి వస్తుంది కాబట్టి మరి వినాయకుడికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మరి కాశీ వినాయక దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరి కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు, గణేశుడు కాశీక్షేత్రాన్ని, విశ్వనాథ మందిరాన్ని అష్టదిక్కుల సప్తవలయ రక్షణ వ్యవస్థ ద్వారా రక్షిస్తూ ఉంటాడట. ఈ సప్తవలయ రక్షణలు

ముఖ్యమైన 8 వినాయక అవతారాలు కలవు. మరి ఒక్కొక్క వలయం వాటిలో వినాయక దేవాలయాలు తెలుసుకుందాం. మరి 1వ వలయంలో అర్క వినాయకుడు, దుర్గా వినాయకుడు, భీమచండ వినాయకుడు, డేహ్లీ వినాయకుడు, ఉద్దండ వినాయకుడు, శ్రీ పాసపాణి వినాయకుడు, కర్వ వినాయకుడు, సిద్ధ వినాయకుడు. ఈ అష్ట వినాయకులు కాశీక్షేత్ర వెలుపలి పరిక్రమంలో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, నాస్తికుల్ని శిక్షిస్తూ, కాశీని కాపాడుతూ ఉంటారు. ఇక 2వ వలయం. 2వ వలయంలో కూడా అష్ట వినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు. లంబోదర వినాయక, కూటదంత వినాయక, శూలకంటక వినాయక, కూష్మాండ వినాయక, ముండ వినాయక, వికటదంత వినాయక, రాజపుత్ర వినాయక, ప్రణవ వినాయక. ఇక 3వ వలయంలో అష్ట వినాయకులు మరి కాశీక్షేత్రాన్ని అంతటినీ కూడా అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు. మరి వక్రతుండ వినాయకుడు, ఏకదంత వినాయకుడు, త్రిముఖ వినాయకుడు, పంచాశ్వ వినాయకుడు, హేరంబ వినాయకుడు, విఘ్నరాజ వినాయకుడు, వరద వినాయకుడు, మోదకప్రియ వినాయకుడు. ఇక 4వ వలయంలో అభయప్రద వినాయకుడు, సింహతుండ వినాయకుడు, కోడితాక్ష వినాయకుడు, క్షిప్రప్రసాద వినాయకుడు, చింతామణి వినాయకుడు, దంతహస్త వినాయకుడు, శ్రీ పిచిండల వినాయకుడు, శ్రీ ఉత్తండ వినాయకుడు. ఇక 5వ వలయంలో స్థూలదంత వినాయకుడు, కాళీప్రియ వినాయకుడు, చాతుర్దంత వినాయకుడు, ద్విదంత వినాయకుడు, జ్యేష్ఠ వినాయకుడు, గజ వినాయకుడు, కాళ్ళ వినాయకుడు, నాగేష్ వినాయకుడు. ఇక 6వ వలయంలో వినాయకుల నామస్మరణ మాత్రమే భక్తులు ముక్తిని పొందుతారట. మరి మణికర్ణి వినాయకుడు, ఆశ వినాయకుడు, సృష్టి వినాయకుడు, యక్ష వినాయకుడు, గజకర్ణ వినాయకుడు, చిత్రఘంట వినాయకుడు, స్థూల జంగ అంటే మిత్ర వినాయకుడు, మంగళ వినాయకుడు. ఇక 7వ వలయం. మరి ఈ వలయంలోని 5 వినాయకులు ప్రసిద్ధులటండి. మరి అదేంటంటే శ్రీ మోద వినాయకుడు, శ్రీ ప్రమోద వినాయకుడు, శ్రీ సుముఖ వినాయకుడు, శ్రీ దుర్ముఖ వినాయకుడు, శ్రీ గణనాథ వినాయకుడు. ఇక శ్రీ జ్ఞాన వినాయకుడు, శ్రీ ద్వార వినాయకుడు, మరి కాశీపురి ముఖ్యద్వారంపై ఉంటారు. శ్రీ అవిముక్త వినాయకుడు. మరి ఈ అవిముక్త క్షేత్రంలోని భక్తుల అన్ని కష్టాలను దూరం చేసి బాధల నుండి విముక్తుల్ని చేస్తాడనమాట. ఓకే లిజినెస్, మరి కాశీలో ఉన్నటువంటి 56 వినాయక దేవాలయాలు అంటే సప్త వలయాలు అంటే 7, సప్త అంటే 7 కదండి, 7 వలయాలు అనమాట. అంటే ఒక్కొక్క వలయంలో మరి అష్ట వినాయకులు అనమాట. మరి వినాయకులందరి గురించి కూడా తెలుసుకున్నాం కదండి, అష్ట దిక్కుల సప్త వలయ రక్షణ వ్యవస్థ ద్వారా రక్షిస్తూ ఉంటాడు గణేశుడు ఈ కాశీక్షేత్రాన్ని. లిజినెస్, మరి ఒక్కొక్క వలయం వాటిలో వినాయక దేవాలయాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ సిమెస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ సిమెస్ వచ్చేసి మనకి పంపించారు కర్ణాటక బెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు మా కోసం గ్యాంగ్ లీడర్ మూవీ నుండి భద్రాచలం కొండ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే వినాయక నామాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి బ్రెడ్ ఎక్స్ట్రెస్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో భయ ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి జీవితంలో చాలామంది గొప్పవారిగా కనిపించాలని, అందరి ప్రశంసలు పొందాలని, సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయాణంలో ఎంతో విలువైన మనశ్శాంతిని, సహజమైన ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. నిజమైన సంతృప్తి ఇతరుల ప్రశంసల్లో ఉండదు, మన అంతరాత్మ అంగీకరించే జీవితాన్ని జీవించడంలో ఉంటుంది. ప్రపంచం మెచ్చే వ్యక్తిగా మారడం కంటే మన విలువలకు నిజాయితీగా నిలిచే వ్యక్తిగా ఎదగడం గొప్ప. ప్రతి మనిషికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. దాన్ని నిరూపించుకోవడానికి జీవితాన్ని ఒక పోటీగా మార్చుకోవాల్సిన

అవసరం లేదు. ఇతరులను మించిపోవడంలో కాదు, నిన్నటి మనకంటే ఈరోజు మెరుగైన మనిషిగా మారడంలోనే నిజమైన ఎదుగుదల అనేది ఉంది. జీవితంలో గొప్ప విజయం ప్రపంచం మనల్ని గుర్తించడం కాదు, మనల్ని మనం గౌరవించుకునేలా జీవించడం. మనసుకు ప్రశాంతతనిచ్చే మార్గంలో నడిచినప్పుడు విజయం, సంతోషం సహజంగానే మన వెంటొస్తాయి. ఆచరణలో పెట్టాల్సింది ఈరోజు చేసే ప్రతి పనిలో ఒకసారి మీరే మిమ్మల్ని మీరు అడగండి, ఇది ఇతరుల మెప్పు కోసమా లేక నా విలువలకు అనుగుణంగానా అని. ఆ సమాధానమే మీ జీవితానికి సరైన దిశను చూపుతుంది. మరి చిరునవ్వుతో ఉండండి, నవ్విస్తూ ఉండండి, సంతోషంగా ఉండండి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ బొల్లారం నుండి కట్టమూరి నయనిక చక్రిక అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అలానే ఈరోజు బరంపురంలో ఉంటున్నటువంటి మా దొడ్డమ్మ అంటే శ్లోకాలు చెప్పే మేడం చెక్క సుష్మ పుట్టినరోజు, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి కట్టమూరి స్వాతి గారు, సందీప్, నయనిక, చక్రిక, మరి తాతయ్య అప్పాలూరి కామేశ్వరరావు గారు, అమ్మమ్మ మాలతి, అంతేకాకుండా కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చెక్క సుష్మకి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి సుష్మ, నువ్వు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, తేజ, ప్రవళిక, కౌండిన్య, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయమ్మకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ వెన్స్డే అంటున్నారు. మరి అలానే మరి మాణిక్యాలరావు గారికి, పాలూరి కామేశ్వరరావు గారికి, అపరూప స్నేహమల ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్పమంటున్నారు. అలానే రాజా విక్రమార్క మూవీ నుంచి ఒక చక్కని పాటని ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నిన్న గ్రామం నుండి సోభారిణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సెప్టెంబర్ 9 అనగా ఈరోజు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు జయంతి అంటున్నారు. ప్రజాకవి నారాయణరావు కాళోజీ గారు తెలంగాణ ప్రతి ఉద్యమంలో అతను ఒక ప్రతిధ్వని, రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం, ప్రజా హక్కులను అడిగిన ప్రజల అక్షర ఆయుధం, ప్రజల హక్కుల కోసం పోరాట యోధుడతడు, అక్షరమే ఆయుధంగా సలిపిన ఉద్యమకారుడతడు, జీవితమంతా తెలంగాణ ప్రజల కోసం కలం ద్వారా పోరాడిన ప్రజల మనిషి, నిజాం దమన నీతికి నిరంకుశత్వానికి గొప్ప వైతాళికుడు మహనీయుడు కాళోజీ కవి. అక్షరం కత్తి కన్నా 15 నిరూపించిన కవనాలు, అరాచక పాలనకి అక్షర ఆయుధం ఆయన కలం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిన కవి, భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ గ్రహీత. ఆయన కవి మాత్రమే కాదు, కాలాన్ని శాసించిన కవనపు కత్తి, అక్షరానికి లక్షల లక్ష్యాన్ని చేర్చిన అక్షర జ్యోతి. అక్షర జ్ఞానం ఎందరికో ఉంటుంది కాదన్ను, కానీ జ్ఞాన వెలుగుతో దమననీతిని ఎదిరించే ధైర్యం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరు కవనకుల కలం కాళోజీ. ఆయన ఒక వ్యక్తి కాదు, అక్షర శక్తి మన కాళోజీ అంటున్నారు. అలానే ఈరోజు నటి జయచిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా కల్పన మూవీ నుంచి దిక్కులు చూడకు రామయ్య అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటి జయచిత్ర గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ ఏమంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మరి వినాయకుడి యొక్క నామాల గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు అంటున్నారు. అలానే తెనాలి రామకృష్ణ చిత్రం నుండి చందన చర్చిత నీళ్ళక లేవ అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకల నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు బుధవారం, శుభ బుధవారం, శ్రావణ మాస శుభ బుధవారం, శుభాకాంక్షలు అందరికీ అంటున్నారు. అలానే ఆ విఘ్నేశ్వర స్వామి సీతారాముల ఆశీస్సులు అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నా అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈ నడపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి లిజినెస్ అందరికీ పెద్ద హాయ్ అంటున్నారు. అలానే ఒక చక్కని పాటని అయితే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో స్వజని కథ వింటారు. హాయ్ మోహన్, లోపలికి రండి. బాగున్నారా? హాయ్ విద్య, మీ ఆఫీస్ పని ఎలా ఉంది? రవేడి బయటికి వెళ్ళాడా? లేదు లేదు, వంటింట్లో మిర్చి బజ్జీలు చేస్తున్నాడు. వర్షం పడుతోంది కదా, నాకిష్టమని ఆ పని పెట్టుకున్నాడు. రవి, మోహన్ వచ్చారు. హాయ్ మోహన్. ఒక్క నిమిషం, మిర్చి బజ్జీలు నీకు కూడా వచ్చేస్తాయండు. బజ్జీలు బాగున్నాయి రవి, చాట్ బండర్ వాళ్ళు కూడా నీ ముందు బలాదురే కదూ మోహన్. అబ్బా, నువ్వు గొడవ చేయకు విద్యా. ఏంటి మోహన్, కారం ఎక్కువైందా ఏంటి? మాట్లాడకుండా తలడిస్తున్నావు. ఏమో రవి, ఆయన వచ్చినప్పటి నుంచి డల్గానే ఉన్నారు. అవునా? ఏమైంది మోహన్, ఎందుకలా ఉన్నావు? ఏదైనా సమస్య? నేను వెళ్ళి టీ తీసుకొస్తాను, నువ్వు మోహన్తో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు టీ వద్దులే, నా మూడ్ ఏం బాగలేదు. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఐ హ్యావ్ ఏ బ్యాడ్ న్యూస్ రవి. ఇది నాకే కాదు, నీకు కూడా చెడ్డవార్తే. సాయంకాలం ఆఫీస్ నుంచి నువ్వు వెళ్ళిపోయాక మేనేజర్ వాల్టర్ నన్ను పిలిచాడు. రేపు మన కంపెనీలో 2వ రౌండ్ లేఆఫ్ ఉందట. ఫైనల్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. అందులో మన ఇద్దరి పేర్లు ఉన్నాయి. రేపటి నుంచి 2 వారాలు నోటీస్ ఇస్తున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి మనసేం బాగోలేదు. నిజమేనా లేక ప్రాక్టికల్ జోకా? ఇలాంటి విషయాల్లో జోకులు ఎందుకు వేస్తాను? 2 వారాలు

నెల తర్వాత ఉద్యోగం ఉండదన్నది జోకు వేసే విషయం కాదు కదా. అసలే మార్కెట్ గడ్డుగా ఉంది. ఎంతోమందికి నెలల తరబడి ప్రయత్నించినా ఉద్యోగాలు దొరకటం లేదు. చాలా ఘోరం మోహన్. మరీ 2 వారాల నోటీసా? ఏం చెయ్యాలిప్పుడు? ఇంకో జాబ్ మళ్ళీ ఎప్పటికి దొరికేను? ఇక్కడ దొరుకుతుందో ఇంకో చోటు దొరుకుతుందో మేమిద్దరం విడివిడిగా ఉండాల్సి వస్తుందేమో. అప్పటి వరకు జీతం లేకుండా ఎలా? మీరిద్దరూ దిగులు పడకుండా ఏం చెయ్యాలో ఆలోచించండి. మీ కంపెనీ వాళ్ళు సెవరెన్స్ ప్యాకేజ్ అంటూ కొంత జీతం ఏమైనా ఇస్తున్నారా? ఇంకా ఎంతమందిని తీసేస్తున్నారు? 2 వారాల తర్వాత ప్రాజెక్టులు పూర్తవ్వకపోతే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలుంటాయా కొంతమందికైనా? లేదు విద్య, అలాంటి అవకాశాలేం లేవు. అయినా రవి, ఈ సిచ్యుయేషన్ కాస్తంత వెరిగే. కనీసం విద్యకైనా జాబ్ ఉంది. మన జాబులతో పోలిస్తే స్టేబుల్ కూడా. మెయింటెనెన్స్ వరకు ప్రాబ్లం ఉండదు. నా వైఫ్ జాబ్ చేయదు, పైగా మాకు పిల్లాడు. రోజులెలా గడుస్తాయో అర్థం కావటం లేదు. అదే కరెక్టే అనుకో, అయినా జాబ్ లేకుండా ఉండాలంటే కష్టమే కదా. పైగా మార్కెట్ విషయం చూస్తూనే ఉన్నాం. డబ్బు విషయం పక్కన పెట్టినా కెరియర్లో గ్యాప్ రావడం భరించలేను. ఇప్పటికే ఆ మధ్య నెల గ్యాప్ వచ్చింది కూడా. అంత టెన్షన్ పడుకు రవి, కాస్తంత రిలాక్స్. విద్యకి ప్రమోషన్ వచ్చిందని మురిసిపోయి 2 రోజులు కూడా కాలేదు. సర్లే, ఏం చేస్తాం? నువ్వన్నట్లు విద్యకి జాబ్ ఉంది కాబట్టి ప్రస్తుతం మెయింటెనెన్స్కి ప్రాబ్లం లేదనుకో. ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడదాం. ఓకే రవి, గుడ్ నైట్, బాయ్. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ఇదెక్కడి సమస్యో? అసలే మార్కెట్ పరిస్థితులు అంత బాగాలేవు. జీవితంలో సెటిల్మెంట్ ఎప్పటికొస్తుందో అర్థం కావటం లేదు. ఫ్యామిలీతో స్థిరపడదామనుకుంటున్నప్పుడే ఈ కష్టాలన్నీ. పేరెంట్స్ని కూడా తీసుకొద్దామనుకుంటున్నాం. ఇంకేం తీసుకొస్తాం? పెద్ద కంపెనీలన్నీ వదులుకుని ఈ కంపెనీనే పట్టుకుని తప్పు పని చేశాను. నాకన్నా తెలివి తక్కువ వాళ్ళంతా మంచి కంపెనీలో ఉన్నారు. నాకే ఈ కష్టాలన్నీ. జీవితం అంటేనే రోతగా అనిపిస్తోంది. ఎందుకలా వర్రీ అవుతావు రవి? సమస్య వచ్చిందని బెంబేలు పడకుండా ఏం చెయ్యాలో ఆలోచిస్తే బాగుంటుంది. కూర్చుని బాధపడుతూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. అసలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ సమస్య మనల్ని అంతగా ఎఫెక్ట్ చేయదు. నీకు కెరియర్లో గ్యాప్ వస్తుంది, నిజమే. కానీ మనకి ఇల్లు గడవకుండా ఉండే పరిస్థితి లేదు. నా ఉద్యోగం ఉంది కదా, ఇండియాలో బాధ్యతలున్నాయి, ప్రతీ నెల డబ్బు పంపాలి అన్న అప్లికేషన్స్ కూడా లేవు. కాస్తంత కూల్గా కూర్చుని ఉద్యోగం కోసం స్ట్రాటజీ ఆలోచిస్తే బాగుంటుంది. అలా కాకుండా తీరి కూర్చుని నాకింత కష్టం వచ్చింది, అంత ప్రాబ్లం వచ్చింది, జీవితం రోతగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఏం లాభం? నీ మూడ్ పాడవడం, నా మూడ్ పాడవడం మరింత గందరగోళం కావడం తప్ప. నీకేం, నువ్వు బాగానే చెప్తావు. నువ్వు ఈ సిచ్యుయేషన్లో ఉంటే తెలుస్తుంది. ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించాలంటే ఆ సిచ్యుయేషన్లోనే ఉండక్కర్లేదు. అయినా ఇదేమంత ప్రాబ్లం అని? ఉద్యోగం పోతే మళ్ళీ వెతుక్కోవడమే కదా. అంటే ఉద్యోగం వెతుక్కోవడం ఈజీ అనుకుంటున్నావా? నీకేం, మొన్నే ప్రమోషన్ వచ్చింది. నీలా స్టేబుల్ జాబ్ ఉంటే నేను అలాగే మాట్లాడతాను. అసలు నీకు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థం కావట్లేదు. అన్ని విషయాలు తేలిగ్గానే తీసుకుంటావు. అవును రవి, ఈ విషయాలన్నీ ఇంతగా సీరియస్గా తీసుకోవడం అనవసరం. నా దృష్టిలో నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు వేరే ఉంటాయి. మనం ఏ రకంగానూ ఏమీ చేయలేని ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఇంత బాధపడాలి. ప్రాణాపాయ స్థితి అన్నది తప్ప ఏదైనా నా దృష్టిలో అంత పెద్ద ప్రాబ్లం కాదు. అలాంటి విషయాల్లో నేనేమీ చేయలేను కాబట్టి వాటిని నేను సీరియస్గా తీసుకుంటాను. మిగతా వాటిని తేలిగ్గానే తీసుకుంటాను. ఎందుకంటే వాటికి ప్రత్యామ్నాయాలుంటాయి, అవి అసంభవాలేమీ కావు. జాబ్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కాకపోతే నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. కానీ రాకుండా పోదు కదా. మిగిలినవన్నీ మెటీరియల్ విషయాలే. పోనీ మెటీరియల్ విషయాలకొచ్చినా నా జీతం వస్తుంది కదా. రీసెంట్ ప్రమోషన్ వల్ల ఇంకొంచెం పెరిగింది కూడాను. అన్ని విషయాల్ని సీరియస్గా తీసుకుని వర్రీ అయిపోతూ జీవితాన్ని నరకం చేసుకోవడం తెలియ తక్కువ. ఎంతసేపు నా జాబు నా ప్రమోషన్ అంటావు గాని నా కెరియర్లో గ్యాప్ వస్తుందన్న విషయం నీకు పట్టదేం? అంటే నీ ప్రాబ్లం నా కెరియర్లో గ్యాప్ లేదు, నీ కెరియర్లో గ్యాప్ వచ్చిందనా? భార్య మాత్రమే ఉద్యోగం చేయడం నామోషి అనుకుంటున్నావా? ఓహో, ఇదన్నమాట నన్ను అర్థం చేసుకుంది. చాలా థ్యాంక్స్. ఇంతకుముందు కూడా ఓసారి ఉద్యోగంలో గ్యాప్ వచ్చి కొత్త ఉద్యోగం వెతుక్కున్నప్పుడు 4 రోజులు ఖాళీగా ఉన్నానన్నది నీకు గుర్తున్నట్లేదు. నువ్వు ఉద్యోగంలో ఉంటూ నాకు గ్యాప్ రావడం నామోషి అనుకునేవాణ్ణైతే
అప్పుడు

అనుకునేవాణ్ణి. నిన్ను ప్రమోషన్ తెచ్చుకోమని, ఇంకా చదువుకోమని ఎంకరేజ్ చేసిందెవరో మర్చిపోయావేమో, పాపం. నువ్వు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నావు రవి. నేను నీకు చెప్తున్నదొకటి, నువ్వు అర్థం చేసుకుంటున్నది ఇంకొకటి. అనవసరంగా నువ్వు బాధపడి నన్ను బాధపెట్టుకు. చిన్న సమస్య వచ్చింది, మనం సాల్వ్ చేసుకోవాలి. అంతకన్నా ఇక్కడేం లేదు, కాస్తంత ప్లానింగ్తో చేయాలి అంతే. అస్తమాను ప్లానింగు ప్లానింగు అంటావు, నేనంత తెలివి తక్కువ వాడేలా కనిపిస్తున్నానా? అసలే ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే. నీ బోధనలొకటి, అవతల మనిషిని అర్థం చేసుకోవడం నీకెప్పుడూ తెలీదు. నీ ధోరణిలో నువ్వు మాట్లాడుకుంటూ పోతావు, నా ప్రాబ్లంతో నన్ను వదిలే ప్లీజ్. రవి చాలు, ఒక్కసారి చెప్పావు చాలు. నన్ను తక్కువ చేయడం కోసం మళ్లీ మళ్లీ చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే వరి అవుతాను. ఎదుటి వాళ్లను అర్థం చేసుకుని ప్రవర్తించడం నేర్చుకో. ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం చేతకాదు, కాని అన్నీ తెలుసన్న అహంభావం ఒకటి, ఏం చూసుకునో అంత గర్వం. ఛీ, గుడ్ మార్నింగ్ విద్యా, హౌ వాజ్ యువర్ వీకెండ్? గుడ్ మార్నింగ్ జేమ్స్, నాట్ బ్యాడ్, హౌ వాజ్ యువర్స్? నాకు మాత్రం ఏం బాగోలేదు. వీకెండ్ నాకు లిండాకి గొడవైంది, దానికి తోడు ఇప్పుడు ఆఫీస్లో ఈ స్టేటస్ మీటింగ్ ఒకటి. అవునా, గొడవ ఎందుకు జరిగిందన్నది పక్కన పెడతాం, గాని ఏదన్నా గొడవ జరిగినప్పుడు నువ్వు లిండా మీద అరుస్తావా? ఆ అరుస్తాను ఒకసారి. నువ్వు అలా అరిచినప్పుడు లిండా రియాక్షన్ ఏంటి? ఒక్కోసారి తను కూడా అరుస్తుంది, అప్పుడు నేను మౌనంగా ఉంటాను. మాకు ఇవి మామూలే. ఇద్దరూ అలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటారా? ఇద్దరం ఒకేసారి అరవం, ఒకరికొకరు క్లోజ్ కాబట్టి బయట వాళ్ళలా మర్యాదలు ఫీల్ అవ్వకుండా చిరాకేసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం. తర్వాత సారీలు రాజీలు ఉంటాయనుకో. అవునా, సరే మీటింగ్ టైం అవుతుంది, వెళ్దామా? ఏంటి విద్యా, నా మీద ఇంకా కోపం పోలేదా? రెండు రోజుల నుంచి కనీసం నవ్వను కూడా నవ్వలేదు. అరే, ఏదో ఆవేశంలో అలా అన్నానే కానీ నేను హర్ట్ చేయాలని కాదు. అంతగా నిన్ను బాధించేంత చెడ్డమాటలేనా అన్నానా? ఏ మనిషి అన్నాక ఎప్పుడైనా ఆమాత్రం కోపం రాదా? ఆ మాటలకి నువ్వింత బాధపడటం ఏం బాగోలేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే నువ్వు ఇంత ఉదాసీనంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను అవమానించాలనే దురుద్దేశం నాకెంతమాత్రం లేదు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అప్పటి పరిస్థితి నీకు తెలుసు కదా. అప్పటి పరిస్థితా అంటే ఉద్యోగం పోయిందని తెలిసిన పరిస్థితా? మరి అదే స్థితి మోహన్ ఉన్నప్పుడు కూడా ఉంది కదా. అతను కూడా టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఉండి ప్రయత్నించమనే కదా చెప్పింది. మరి అతని మీద ఎందుకలా అరవలేదు? అతని నువ్వు ఒకటెలా అవుతారు, నీతో ఉన్నట్టుగా మోహన్తో ఎలా ఉంటాను? అంటే అతనంటే బయటవాడు, ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు బయట వాళ్ళతో ఎలా ఉంటాం? వాళ్ళ దగ్గరైతే మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళనైతే ఏమైనా అనొచ్చు, ఎంతైనా అవమానించవచ్చు, అంతేనా? నా ఉద్దేశం అవమానించడం కాదు, మనకి దగ్గరైన వాళ్ళనే కదా చనువుగా విసుక్కునేది. లేకపోతే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును, బయట వాళ్ళకిచ్చేంత కనీస మర్యాద కూడా మన ఆత్మీయులకివ్వక్కర్లేదు. బయట వాళ్ళైతే మనమేమన్నా పడరు, ఎదురు తిరిగి అంటారు. మరీ శృతిమించది జీవితంలో మళ్ళీ ముఖం చూడరు. కాని ఇంట్లో వాళ్ళతో రిస్కుండదు కదా. ఏ ఆవేశము కంట్రోల్ చేసుకోకుండా, ఏ ఆలోచన లేకుండా ఎన్ని మాటలైనా మహా అయితే రెండు రోజులు మూడు రోజులు మాట్లాడకుండా ఉంటారు, కోపం చూపిస్తారు, బాధపడతారు. ఇంకేం చేయలేరు కదా, మళ్ళీ బతిమనట్టాలు, రాజీ పట్టాలు, బండి గతుకుల్లోంచి రోడ్డు మీదకొచ్చేస్తుంది. అంతకన్నా ఏమీ జరగదులే అని నీ ధైర్యం. అందరికన్నా ఎంతో ఎక్కువ ప్రాణపదమని భావించే నీ భార్యని అందరికన్నా ఎక్కువ అవమానించడానికి సిద్ధపడతావన్నమాట. అదేంటి విజయ అలా అంటావు, నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా? అవును, ప్రాణం కాబట్టి ఎంతైనా అవమానించవచ్చు. ప్రాణం కాబట్టి మా సీడు మామయ్య కూడా బయట వాళ్ళందరి దగ్గర ఉండేంత సహనంగా ఓపిగ్గా మీ ఎత్త దగ్గర ఉండక్కర్లేదు. సహజంగా నాకెలా ఉండాలనిపిస్తే అలా, ఏ కంట్రోలు లేకుండా ఉండగలిగేది నా జానకితోనే అనంటాడు. దానికి మా జానకత్త మురిసిపోతూ ఉంటుంది, కాని నేనెలా ఆత్మగౌరవం లేకుండా ఉండలేను. ఇప్పుడు నేనేదో నలుగురిలో నీ పరువు తీయాలనో అగౌరవపరచాలనో ప్రయత్నించలేదు కదా. ఎవరి ముందో కూడా నిన్ను నేనేమీ అనలేదు కదా. నా ఆత్మగౌరవం దెబ్బతినడం అన్నది నన్ను ఎవరి ముందో ఏదో అనడం అనకపోవడం మీద ఆధారపడి ఉండదు.

నన్ను అనకూడని మాటలు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడన్నా అది నన్ను హర్ట్ చేస్తుంది. నీకేమన్నా నన్ను అనాలనిపిస్తే అందరి ముందు కాదు, మనిద్దరమే ఉన్నప్పుడను అనే తత్వం కాదు నాది. మనిద్దరం ఎక్కడున్నా పరస్పరం గౌరవించుకోవాలి. మా కొలీగ్ జేమ్స్ చెప్పాడు, ఒక్కోసారి ఈయన ఒక్కోసారి వాళ్ళ ఆవిడ ఎవరికి చిరాగ్గా ఉంటే వాళ్ళు ఇంకొకళ్ళ మీద అరుస్తారట. అత్యంత ఆత్మీయులు కదా, ఆ మాత్రం అరుచుకోవడానికి కూడా.

0: ఏదొస్తుందో తెలియక ఏదొస్తే దాన్ని తీసుకుంటూ తరువాత వచ్చే దానికోసం ఎదురుచూస్తూ ఉండాలన్నమాట నేను. ఆ విధంగా బతకడం నా వల్ల కాదు. కొన్నాళ్ల తరువాత, రవి, లైబ్రరీకి రిటర్న్ చేయాల్సిన పుస్తకాలు ఇక్కడ పెడుతున్నాను, నువ్వు చేస్తున్న పని అవగాని కాస్తంతా ఈ సంగతి చూడు. ఈసారి టాల్స్టాయ్ కథల పుస్తకం వచ్చిందేమో, తీసుకురానా?
1: తప్పకుండా తీసుకురా.
0: విద్య, ఒక విషయం, నిన్న సాయంత్రం నుంచి నువ్వు చెప్పిన విషయాలే ఆలోచిస్తున్నాను. నాకు తెలిసిందల్లా అత్యంత ఆత్మీయులు కాబట్టి ఒకరి పట్ల ఒకరు మెహర్బానీలు చూపించకుండా, మొహమాటాలు లేకుండా విసుగులు ప్రకటించుకోవడం, అలకలు, భోజనాలు బానేయడాలు, బతిమాలడాలు, ఒప్పుకోళ్ళు ఇవి కాకుండా నీలా విడమర్చి చెప్పడం, ఇలా రాజీ పడకుండా ఖచ్చితంగా ఉండటం నేను చూడలేదు. అందుకే ఇదంతా నాకు కొత్తగా ఉంది. ఈ విషయాలు సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి నాకు కొంత టైం పట్టచ్చు. కానీ నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. లోపాలు సవరించుకుని నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. ప్లీజ్. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో స్వజని కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం పట్టణంలో వినాయక చవితి సందడి మొదలైంది. పలు కూడళ్లలో మండపాల ఏర్పాటు పనులను మంగళవారం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. 23వ వార్డ్ జనపాల వారి వీధిలో మహాగణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మండపంలో కొలువు తీర్చేందుకు విజయవాడ నుంచి నాట్య గణపతి రూపంలో ఉన్న సుమారు 15 అడుగుల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. రీసర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. రెవెన్యూ అధికారులకు మంగళవారం నిర్వహించిన కార్యశాలలో ఆమె మాట్లాడారు. రీసర్వేలో అధునాతన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. జేసీ కల్పశ్రీ మండలాల వారీగా సమీక్ష జరిపారు. డిఆర్ఓ గ్లోరియా, భీమవరం, నర్సాపురం, తాడేపులగూడెం ఆర్డీఓలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, సూర్యారావు, సర్వే ఏడీ జాషువా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసం విద్య నేర్చుకోవాలని భీమవరం 2 అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మ్యాజిస్ట్రేట్ ఎన్ జ్యోతి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం పెదపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో నడవాలని అన్నారు. నీటి పొదుపు చర్యలతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సమాజంపై ఎల్నినో ప్రభావం, ఎదుర్కొనే మార్గాలు అనే అంశంపై భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర పురపాలకోన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు పి మురళీకృష్ణ బహుమతులు అందజేశారు. నేత్రదాన అవగాహన పక్షోత్సవ ప్రచార కార్యక్రమాన్ని భీమవరంలోని భారతీయ విద్యా భవన్స్ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. డిఎంఎన్హెచ్ఓ సిహెచ్వి భరతలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేత్రదానం, కార్నియా సేకరణ గురించి నేత్రవైద్యుడు యువి రమణరాజు వివరించారు. ఉన్నత చదువులకు వెళ్లే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒకప్పుడు డిగ్రీయే ప్రధాన గమ్యం. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశం లభించడమే గగనంగా ఉండేది. కానీ కాలక్రమంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగ మార్కెట్ అవసరాలు, విద్యార్థుల ఆలోచన ధోరణి మారడంతో సంప్రదాయ డిగ్రీలపై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం డిగ్రీ ప్రవేశాల తొలి విడత కౌన్సిలింగ్లో భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో వేలాది సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కొన్ని ప్రైవేటు కళాశాలల్లో తరగతి గదులున్నా విద్యార్థులు లేని పరిస్థితి నెలకొంది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో 299 ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 75,000 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడత కౌన్సిలింగ్ ముగిసే సమయానికి కేవలం 14,000 సీట్లు మాత్రమే భర్తీ

0: జరిగినట్లు సమాచారం. దీంతో యాజమాన్యాలు తదుపరి విడత కౌన్సిలింగ్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. అసలు సంప్రదాయ డిగ్రీలు చదివేందుకు మారిన పరిస్థితులే ప్రధాన కారణం అని పలువురు చెబుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ విద్య జోష్ పెరిగింది. మూడేళ్లుగా సాగుతున్న సీట్ల భర్తీ హవా కొనసాగుతుంది. కన్వీనర్ కోటా సీట్లు అయితే గతంలో మాదిరిగానే నిండాయి. కౌన్సిలింగ్ ఆలస్యం అయినప్పటికీ అనేక కళాశాలల్లో అనుకున్న విధంగా సీట్లు భర్తీ అయ్యాయి. గడిచిన మూడేళ్లుగా ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఈ ఏడాది ఏపీ ఈఏపీ సెట్లో 10,978 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి జిల్లాల్లో 23,712 మంది ఇంటర్ పూర్తి చేసుకున్నారు. వీరిలో సగం మందికి పైగా ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతూ ఉన్నారు. డంపింగ్ యార్డులు లేని పట్టణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోని 6 పట్టణాల్లో తడి పొడి చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో ఈ కేంద్రాలను నిర్మిస్తూ ఉన్నారు. జిల్లాలో మొత్తం 37.62 కోట్లతో చేపడుతున్న ఈ పనుల పర్యవేక్షణ నిర్వహణ బాధ్యతలను పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టింది. 3 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో స్థల సేకరణ జరగకపోవడం, ఇతర సమస్యల కారణంగా పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ పరిధిలో తడి పొడి చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు మొత్తం 22.20 ఎకరాల స్థలం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇటీవల చించినాడు వంతెనపై చోటు చేసుకున్న వరుస ఆత్మహత్యలు ఉభయ గోదావరి జిల్లా వాసుల్ని కలిచివేశాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజలు, నేతలు, అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉభయ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఎన్హెచ్ అధికారులతో చర్చించారు. 1.5 కిలోమీటర్ మేర ఉన్న వంతెన పొడవున ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సుమారు 6 ఎడుగుల ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండదని, దీనికి ఎన్హెచ్ అధికారులు ఓకే చెప్పారని సంబంధిత అధికారులు తెలియజేశారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి ఆమోదానికి ఢిల్లీ పంపేందుకు అంగీకరించారు. వీటితో పాటు వంతెన పొడవున ఇరువైపులా సోలార్ లైట్లు ఏర్పాటుకు, శిథిలమైన రోడ్డుపైన బీటీ రోడ్ పనులకు కూడా రెడీ అవుతూ ఉన్నారు. వచ్చే నెలాఖరు కల్లా ఈ పనులు పూర్తి చేస్తామని ఎన్హెచ్ ఇంజనీర్ వెంకటరమణ తెలిపారు. జిల్లాలో మహిళలను 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లాలో 52,700 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించామని, వారికి విద్యాబోధన చేసేందుకు 5,280 మంది వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. మహిళలను 100% విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని అన్నారు. అనంతరం వాలంటీర్లకు అధ్యయన సామగ్రిని అందజేశారు. జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనక్ సైన్స్ ప్రదర్శన పోటీలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 విద్యార్థులు వేర్వేరుగా తయారు చేసిన సృజనాత్మక సైన్స్ వర్కింగ్ మోడల్స్ ఎంపికయ్యాయి. ఈ వివరాలను రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. 2023-24 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఎంపికైన విద్యార్థులు గైడ్ టీచర్ల సూచనలతో రూపొందించిన వర్కింగ్ మోడళ్ల నుంచి వినూత్నమైన వాటిని ఎంపిక చేసి కొన్ని నెలల క్రితం ఆన్లైన్ విధానంలో రాష్ట్రస్థాయి ప్రదర్శన పోటీలు నిర్వహించగా, వీటిలో సృజనాత్మకతతో కూడిన వర్కింగ్ మోడళ్లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసి జాబితాను విడుదల చేశారు. జాతీయ స్థాయి ఇన్స్పైర్ సైన్స్ పోటీలు 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. వేదికగా ఢిల్లీ ఖరారైంది. జిల్లాలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షం, కొన్ని చోట్ల చిరు జల్లులతో వాతావరణం చల్లబడింది. నర్సాపురంలో దాదాపు గంటసేపు ఏకదాటి వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 10 రోజుల నుంచి ఎండ వేడిమితో ప్రజలు తల్లడిల్లిపోతూ ఉన్నారు. వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ వర్షంతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం కలిగింది. సాయంత్రం గోదావరి గట్టు వద్ద సేద తీరారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. నర్సాపురం మండలంలోని కొత్త నవరసపురంలో డ్రోన్ సాయంతో ఆకుముడత, కాండం తొలుచు వంటి తెగుళ్ల నివారణకు ఎరువుల పిచికారీపై ఎస్ మాధవి అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా.

0: గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: डॉक्टर जी फणींद्र गिरिनाथ एमडी पीडियाट्रिक्स,
1: डॉक्टर एस पूर्णचंद एमडी इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट इमरजेंसी क्रिटिकल केयर टीम,
2: डॉक्टर पी प्रवीण एमएस ऑर्थोपेडिक्स, डॉक्टर माचवरपु महेश एमबीबीएस डीएनबी एमएस न्यूरो सर्जरी ब्रेन एंड स्पाइन सर्जन, डॉक्टर एन माधुरी एमबीबीएस एमएस एमसीएच सर्जिकल ऑन्कोलॉजी एफआई एमएस कैंसर सर्जन,
0: विनायका मल्टी स्पेशालिटी हॉस्पिटल जेपी रोड भीमवरम।
3: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ, ప్రతి నిమిషం

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: కూడా.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
3: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

కొమ్మ మీద గోరువంక రామచిలక జోడుగూడే, కొమ్మ మీద గోరువంక రామచిలక జోడుగూడే, కొమ్మ మీద గోరువంక రామచిలక ముద్దు పెట్టుకున్నాయి. ఆహా.

0: పొంది మూగ మనసులోని మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యం

0: ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: జీవితంలోనూ కథ ఉంటుంది, ప్రతి కథలోనూ జీవితం ఉంటుంది. అటువంటి కథల సమాహారమే మన కథాలిక కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:15 వరకు వనరెడి విష్ణు 90.4 లో. హాయ్, హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 దివ్యజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిజనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికి కొత్త విషయాలతో మీ ఇంటికి వచ్చేసాను. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. మరి ఈ రోజుల్లో చాలా మంది ఇదెక్కడ ఫ్యాషన్ రా బాబు, విడ్డూరం కాకపోతే డెనిమ్ చీరేంటి అని అనుకుంటూ మరీ అంతా ఫీల్ అయిపోతండి. ఎందుకంటే మరి ఈ మధ్య జీన్స్ క్లాత్ భారతీయ సాంప్రదాయ వస్త్రధారణకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మారిపోతూ మృదువుగా ఉతికిపోతుందట. మరి చూడచక్కని డిజైన్లతో ముచ్చటగా ముస్తాబవుతుంది కూడా. చీరల్లో, కుర్తీల్లో, లంకాల్లో, స్కర్టుల్లో, ఇలా దేనిలోనైనా ఇమిడిపోతుంది. మరి ఈ డెనిమ్ స్టైల్ గురించి ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి డెనిమ్ అంటే చాలు, కుర్రకాయ కిర్రెక్కిపోతారు. మరి ఎన్ని రకాల జీన్స్ ఉన్నా సరే ఇంకా కొంటూనే ఉంటారు. అయినా జీన్స్ ఒక్కటేనా? క్యాప్రీలు, లెగ్గింగ్లు, షార్ట్లు, షర్ట్లు, జాకెట్లు, పాశ్చాత్య స్కర్ట్లు, ఇలా ఏదైనా సరే డెనిమ్ అయితే చాలన్నట్లు కొనేస్తూ ఉంటారు కదండి. మరి ఇందుకు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా, తేడా కూడా లేదు. మరి అంతగా అందరి మనసు దోచుకుంటుంది కాబట్టి డెనిమ్ ఇప్పుడు భారతీయతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా సుతిమెత్తని డెనిమ్ క్లాత్ 6 గజాల చీరగాను చుట్టుకుంటుంది కూడా. అచ్చంగా డెనిమ్ తోను లేదంటే సిల్క్ దారాలు జోడించి మరీ డెనిమ్ చీరల్ని డిజైన్ చేస్తున్నారు మరి ఈ తరం డిజైనర్లు. మరి ఢిల్లీలోని పెరల్ అకాడమీకి చెందిన అనుభా జైన్ డిజైన్ చేసిన చీర వివిధ ప్రదర్శనలో చోటు చేసుకోవడంతో యువతను ప్రత్యేకంగా ఆకర్షించేస్తున్నాయి కూడా. మరి అంతకుముందే ఓ ప్రముఖ చీరల కంపెనీ డెనిమ్ సిల్క్ తో కొన్ని చీరలు రూపొందించినప్పటికీ ఈ యువ డిజైనర్ రూపొందించిన చీరలు జీన్స్ లో మాదిరి

ముఖ్యంగా ఫేడెడ్ స్ట్రైప్స్ వంటి డిజైన్ల కలబోతతో ఉండటంతో ఇవి కాలేజీ పిల్లల్ని ప్రత్యేకంగా ఆకర్షించేస్తున్నాయి. మరి ఫెస్ట్లు, ఫేర్వెల్ వేడుకలు, డిన్నర్ పార్టీల్లో అమ్మాయిలు వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు కూడా. మరి జీన్స్ తో చీరే కట్టగాలేంది, నేటి యువతకు అత్యంత సౌకర్యంగా ఉండే కుర్తీ కుట్టేస్తే వేయరా ఏంటి అని అనుకుంటున్నట్లున్నారు. మరి దాంతో అనేక మంది డిజైనర్లు వీటితో రకరకాల కుర్తీలు, అనార్కలి గౌన్లు, స్కర్ట్లు, లెహంగా చోలీలు, లంగా బ్లౌజ్లు కూడా కుట్టేస్తున్నారండి. మరి అచ్చంగా సాదా డెనిమ్ క్లాత్ తోనే రకరకాల డిజైన్లలో వీటిని కొందరు కుడుతుంటే మరికొందరు జీన్స్ మీద అందమైన ఎంబ్రాయిడరీలు చేయించేస్తున్నారు. మరి డెనిమ్ క్లాత్ ని అంచుల్లో, ప్యాచుల్లో వేసి కుట్టేవాళ్లు ఇంకొందరు. అంతేనా, పువ్వుల ప్రింట్లు, టై అండ్ డై, డెనిమ్ సిల్క్, ఇలా అనేక భారతీయ సాంప్రదాయ నేతల్లోనూ డెనిమ్ మెరిసేస్తుంది. మరి మొత్తం మీద డెనిమ్ క్లాత్ అటు ఆధునిక దుస్తుల్లోనే కాదండి, ఇటు సాంప్రదాయ వస్త్రధారణలోనూ యువత మనసు దోచేసుకుంటుంది. మరి అదే సమయంలో మనదైన వస్త్రధారణ విదేశీయులకు పరిచయం చేయబోతుందన్నమాట. మరి భారతీయ ఫ్యాషన్ల మీద పాశ్చాత్య ప్రభావం చాలా ఉంది అనే వాళ్లంతా కూడా పాశ్చాత్య ఫ్యాషన్లను మన సంప్రదాయ శైలిలోకి మార్చేయగలగటం మన డిజైనర్లకే చెల్లింది అని అంటూ ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. మలిసినస్, ఇప్పటి వరకు చీరైనా చుడి అయినా డెనిమ్ జోడైతే ఎంత చక్కగా ఉంటుందో అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుందండి, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మరి మీ చర్మం పొడిగా ఉన్నా లేకపోతే జిడ్డుగా ఉన్నా సరే దానికి ఏమైనా పోషణ కావాలంటే చర్మం పొడిబారుతూ ఉంటే మీరేమన్నా చిట్కాలు పాటించవచ్చు. మరి అలాంటి చర్మం గురించిన చాలా విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది వే స్కిన్ అనలైజర్ అటండి. మరి స్మార్ట్ ఫోన్కు అనుసంధానమై పనిచేసే దీన్ని మీ బుగ్గ మీద 3 సెకండ్లు ఉంచుకుంటే సరి మీ చర్మ పరిస్థితిని గురించిన సమాచారాన్ని ఇచ్చేస్తుందట ఆ పరికరం. మరి అంతేకాదండి, అందులోని సెన్సర్లు మీ చుట్టూ ఉన్న గాలిలోని తేమ, అతి నీల లోహిత కిరణాల తీవ్రత లాంటి విషయాలను కూడా సేకరించేస్తాయట. మరి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని మీ చర్మ తీరుని విశ్లేషించిన తర్వాత మీరు ఏం చిట్కాలు పాటించవచ్చో సూచిస్తుందన్నమాట ఈ యంత్రం. మెలిసినస్ బాలే ఉంది కదా ఈ యంత్రం మెలిసినస్. అదేవిధంగా మరి ఇంతకు ముందు హ్యాండ్ బ్యాగ్ ను తగిలించుకునే స్ట్రిప్ ఒకటి వచ్చిందంటే ఆ బ్యాగు వాడినంతకాలం అదే ఉండిపోయేది కదండి. కానీ మరి ఈ మధ్య వాటికి భిన్నంగా ఆ స్ట్రిప్లను తీసి పెట్టుకోగలిగేలా హ్యాండ్ బ్యాగులు తయారవుతున్నాయట. మరి హ్యాండ్ బ్యాగ్ కు మ్యాచ్ అయ్యేలా పొడవు, పొట్టి, స్ట్రిప్లు దాంతో పాటే వచ్చేస్తున్నాయండి. మరి అలా కాకుండా హ్యాండ్ బ్యాగు మరింత అందంగా కనిపించేలా చేసేలా లేదా కాస్త గ్రాండ్ లుక్ ను తీసుకొచ్చేందుకు ఉపయోగపడేలా రంగులతో, వెండి, బంగారు రంగు గొలుసులతో ఉండే రకరకాల స్ట్రిప్లు కూడా విడిగా మార్కెట్ లో దొరికిస్తున్నాయండి. మరి ఇక హ్యాండ్ బ్యాగ్ కి కొత్త లుక్ వస్తుందన్నమాట. లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుందండి. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

వెల్కమ్ బ్యాక్ టు మహిళా వెల్నెస్. ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి ఫ్రూట్ గప్చుక్ డ్రింక్ షాట్స్. మరి వింటుంటేనే కొత్తగా ఉంది కదా, మరి ఏంటి దీన్ని ఎలా తయారు చేయాలి, అసలు దీనికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే బూందీ 50 గ్రాములు, శనగలు 100 గ్రాములు, బంగాళదుంప 1, పానీపూరీలు 20, కారం 1 స్పూన్ తీసుకోవాలి, పచ్చిమిర్చి 1, చాట్ మసాలా 1.

చాట్ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపేసుకోవాలండి. మరి అప్పుడు ఆ జ్యూస్ ని కొద్ది కొద్దిగా షార్ట్ గ్లాస్ లో పోయాలి. మరి అప్పుడు పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి అందులో ఉడికించిన బంగాళదుంప, శనగల కూర పెట్టి ఆ పైన కాస్త బూంది చల్లి దాన్ని ఆ గ్లాస్ మీద పెట్టి పుదీనా తురుముతో అలంకరించాలి. మరి అప్పుడు గప్చుప్ ని నోట్లో పెట్టేసుకుని ఆ డ్రింక్ ను చప్పరిస్తే సరే. అంతేనండి, ఫ్రూట్ గప్చుప్ డ్రింక్ షాట్స్ రెడీ అయిపోయినట్లే. మరి కొత్తగా ఉంది కదండి, రోజు ఉండే పానీపూరిలా కాకుండా. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా దీన్ని త్వరగా ట్రై చేసేయండి. మరి లిజనర్స్, ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తెలుగు ప్రసారమే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రీన్.

0: బిజీ లైఫ్ లో సరదాగా కబుర్లు చెప్పేవారే లేరని ఆలోచిస్తున్నారా?
1: మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
0: సరదాగా కాసేపు
1: సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు
0: ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? ప్రతి ఉదయం చేయాలనుకునేది, తీరా నిద్రలేచాక రేపటి నుంచి అనుకునేది జాగింగ్ గురించే. మరి వేగంగా సాగే ఈ నడక ఆరోగ్యానికి మంచిదని తెలిసిన చాలా మంది ఈ విషయంలో బతికిస్తూనే ఉంటారు. దీనివల్ల కలిగే లాభాలను తెలుసుకుని ఇవాళ నుంచే జాగింగ్ మొదలు పెట్టేయండి. కొవ్వు కరిగించడంలో జిమ్లు డాక్టర్లు కూడా చేయలేని పని జాగింగ్ చేయగలదు. ప్రతి ఉదయం 3 కిలోమీటర్లు జాగింగ్ చేసి చూడండి, ఎముకలు కండరాలు ఫిట్గా తయారవుతాయి. 3 నెలలు క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ హెల్తీ డైట్ అనుసరిస్తే 7 నుంచి 10 కిలోల బరువు తగ్గటం ఖాయం. అంతేకాదండి, జాగింగ్తో మానసిక ఒత్తిళ్లు సైతం పరారవుతాయి. జాగింగ్ చేసే ఓపిక లేదంటారా? అయితే మామూలుగానైనా నడవండి. ఉదయపు నడకతో రక్త కణాలు చురుగ్గా కదులుతాయి, దీంతో మెదడుకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా మీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది, మెరుపు లాంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. రక్త సరఫరా మెరుగవటం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు కూడా మీ దరే చేరవు. ఉదయం చేసే ఈ చిన్నపాటి వ్యాయామం వల్ల రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పనిచేయడం మూలాన రాత్రివేళలో కొనుకు ఇట్టే వచ్చేస్తుందట. పైగా ఉదయాన్నే ఆటోమేటిక్గా నిద్రలేచేందుకు మనసు సన్నద్ధం అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ను మించిన ఔషధమే లేదు. యంగ్ తరంగులు జాగింగ్ని నిత్యకృత్యంగా మలుచుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు 90% తగ్గిపోతాయట. జన్యుపరంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్లు తగ్గిపోతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇంకెందుకండి ఆలస్యం? జాగుసేయకుండా జాగింగ్ మొదలు పెట్టేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం సాధారణంగా చూసే మెసేజ్లు మన గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయటండి. గుండె జబ్బుల మీద ఇటీవల చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడే పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపడటంలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయట. రక్తపోటు, కొలెస్ట్రాల్, ఫిజికల్ యాక్టివిటీల లెవెల్స్లో మార్పులు సైతం తెస్తాయట. మరి ఈ స్టడీలో 700 మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. ప్రపంచంలో మరణాలకు కారణమవుతున్న ముఖ్య జబ్బుల్లో ఒకటైన గుండె జబ్బుల విషయంలో మెసేజ్ల ప్రభావం సత్ఫలితాలను చూపిస్తోందని ఈ స్టడీ అధ్యయనకారులు అంటున్నారు. అంతేకాదండి, ఇది బహుళ ప్రయోజనాలను కూడా అందిస్తోందని చెప్పారు. ఈ స్టడీలో గుండె జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లకు 6 నెలల పాటు ఆటోమేటెడ్ హెల్త్ మెసేజ్లు అందుతాయి. ఈ హెల్త్ సందేశాల్లో సాధారణ కేర్కు సంబంధించిన వాటితో పాటు యూజువల్ కేర్ ప్లస్కి సంబంధించిన టెక్స్టింగ్స్ కూడా ఉంటుంది. వీటిల్లో రక్తపోటుకు సంబంధించిన వాటితో పాటు వారంలో 5 రోజుల పాటు నిత్యం 1/2 గంట సేపు చేసే వ్యాయామాలు చేయటం, పొగ తాగకుండా ఉండటం వంటి సలహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇతర మసాలాలు వాడటం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించవచ్చని, అలాగే సరైన షూలు బట్ట

లో ధరించడం వల్ల వాకింగ్ చేస్తే చాలా మంచిదని, సిగరెట్ తాగేలా చేస్తున్న ఈ అంశాల నుంచి బయటపడే ప్లానింగ్తో ఎలా వ్యవహరించాలో టెక్స్టింగ్లు పంపుతారు. ఇవే కాకుండా ఒంటరితనం, ఒత్తిడి, రకరకాల సమస్యలు కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. అవసరమైతే హృద్రోగ నిపుణులను సంప్రదించాలని టెక్స్ట్ మెసేజ్లు సూచిస్తాయట. వీటిని పాటిస్తే కనీసం కొంతమేరైనా గుండెపోటు తలెత్తే రిస్క్ ఉండదని స్టడీ పేర్కొంటోంది. ఈ స్టడీలో పాల్పంచుకున్న చో మాట్లాడుతూ ఆస్ట్రేలియన్లు ఈ స్టడీలో పాల్పంచుకున్న చో మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పేషెంట్లలో టెక్స్టింగ్ మంచి ఫలితాలను చూపిస్తున్నాయన్నారు. గుండె ఆరోగ్యానికి సంబంధించిన నెలకు 4 సార్లు ఇచ్చే సందేశాలు పేషెంట్లకు ఆరోగ్యపరంగానే కాదు మానసికంగా కూడా ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి అన్నారు. పైగా తక్కువ ఖర్చుతో గుండె జబ్బులు రాకుండా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను టెక్స్టింగ్ అందిస్తాయట. ఈ టెక్స్టింగ్ అయ్యే ఖర్చు వ్యక్తికి $10 మాత్రమే. గుండె జబ్బుల గురించి ఎప్పటికప్పుడు సందేశాలు అందుకుంటూ తమ గుండె విషయంలో పేషెంట్లు అప్రమత్తంగా ఉండడానికి టెక్స్టింగ్ మంచి సాధనం అంటున్నారు అధ్యయనకారులు. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neuro Surgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Welcome back to Ayushman Bhava. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ప్రమాదాలు, కిడ్నాపులు, అత్యాచారాలు, హత్యలు వంటి వార్తల్ని టీవీ ఛానళ్లలో చూసి రోజుల తరబడి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. వాటి ప్రభావం నుంచి బయటపడలేక విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే అసలు సానుభూతి అనేది ఎంతవరకు ఉండొచ్చు? అది వ్యక్తిగత పనులకు అడ్డంకిగా మారినప్పుడు ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరి టీవీ వార్తల్లో కనిపించే దుర్ఘటన తాలూకా దృశ్యాలను మనసును వెంటాడి వేధించకుండా ఉండేందుకు కొన్ని పద్ధతులను పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందామా? మొట్టమొదట చేయాల్సింది చెడు వార్తలకు, భయంకరమైన వాస్తవాలకు దూరంగా ఉండటం. ఇలా చేయడం వల్ల మీ సమస్య కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా దీని నుంచి బయటపడాలంటే మాత్రం మీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాలను మంచి చెడుల దృక్కోణం నుంచి చూసే అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్ని సంఘటనలను చూసి ఆ జాతికో తెగకో సంబంధించిన వాళ్ళంతా అలాంటి వారే అనే నిర్ణయానికి అస్సలు రాకూడదు. ఉదాహరణకి మతపరమైన అల్లర్లు జరిగితే ఆ మతానికి సంబంధించిన వాళ్ళంతా హింసాత్మకంగానే ప్రవర్తిస్తారనుకోవడం, అత్యాచార ఘటనలలో మగవాళ్ళందరినీ ఒకే తాటికి కట్టడం వంటివి. ఇటువంటి వాటికి సంబంధించిన దృశ్యాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. సమాజంలో అంతటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడమే ఆ వార్త ప్రసారాల సారాంశం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, గృహహింస లేదా యాక్సిడెంట్ వంటి వార్తలు చూసి అటువంటివే మీకు ఎదురవుతాయనే ఆలోచన వద్దు. ఏదో జరుగుతుందని ఊహించుకొని మనసుని బాధ పెట్టుకోవడం అస్సలు సరికాదు. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని బాధపడటం మానేసి తోటి వాళ్లకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల మీలో యాంగ్జైటీ తగ్గిపోతుంది. కొందరిలో డిప్రెషన్ డిజార్డర్, సోషల్ ఫోబియాలు వంటివి కూడా ఉంటాయి. కానీ అవి ఉన్న విషయం వాళ్లకు తెలియదు. ఇటువంటి వాళ్ల మీద దుర్ఘటనలకి సంబంధించిన వార్తలు, దృశ్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు ఇంకా పెరిగిపోతాయి. వీళ్ళు మానసిక నిపుణుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మనసును ఇబ్బంది పెట్టే వార్తల గురించి బయటకి మాట్లాడండి. మాట్లాడడం వల్ల మీలోని బాధ చాలా వరకు పోతుంది. ఆందోళన చెందుతున్నప్పుడు శ్వాసకి సంబంధించిన వ్యాయామాలతో పాటు ఇమాజినరీ రిలాక్సేషన్ వంటివి కూడా చేయాలి. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. మీ మనసుకు హాయి గొలిపే ప్రదేశాలను ఊహించుకుని రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుంటూ మనసులో నేను రిలాక్స్ అవుతున్నాను అనుకోవాలి. వార్త అనేది సమాచారం ఇచ్చేందుకే కాబట్టి మీ బుర్ర మీద ఒత్తిడి పడుతుందనిపిస్తే వెంటనే ఛానల్ మార్చేయండి. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అవసరమో మెదడుకు కూడా అంతే అవసరం. అందుకని సానుకూలమైన ఆరోగ్యకరమైన వార్తలను మాత్రమే మెదడుకు ఎక్కించుకోండి. ఒకవేళ దుర్ఘటన గురించి వార్త చూస్తే వెంటనే కామెడీ షో చూసేయండి. కాఫీ, ఆల్కహాల్ వంటివి తాగొద్దు. అర్ధరాత్రి పూట టీవీ అస్సలు చూడొద్దు. నిద్రపోయే సమయంలో నిద్రే పోవాలి అంతే. సమయం దొరికినప్పుడల్లా టీవీ ముందు కూర్చోకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా మీ బుర్ర వేరే విషయాల గురించి ఆలోచిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మానసిక నిపుణులను సంప్రదించాలి. అదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో ప్రోగ్రాంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ప్రణీత.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దు ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బాగా ఎండిన విత్తనమే మంచి విత్తనం. బంగ్లాదేశ్ రైతులకు ముఖ్యంగా బోరో వర్షాకాలంలో వరి విత్తనాలని ఎండబెట్టడం పెద్ద సమస్యగా మారుతుంది. పంటల కోతలప్పుడు వాతావరణం తరచుగా చెడుతూ ఉంటుంది. ఈదురుగాలులు, వర్షాల వల్ల ధాన్యాన్ని, వరి విత్తనాలను ఆరబెట్టడంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫలితంగా విత్తనాల నాణ్యత తరుగుతుంది. అలాంటి నాణ్యత లేని విత్తనాలని వాడే ఎవరూ మంచి దిగుబడిని ఆశించలేరు. తేమ మీటర్తో విత్తనాల పొడిదనాన్ని తేలికగా కొలవవచ్చు. కానీ రైతులకి దేవుడే ఇచ్చిన పరిష్కారం ఒకటుంది. వాళ్ళు తమ దంతాలతో విత్తనాల పొడిదనాన్ని తేలికగా పరీక్షించి కొలవవచ్చు. విత్తనాలని ఎండబెట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బంగ్లాదేశ్లోని రైతులు సాధారణంగా విత్తనాలని నేల మీద ఆరబెడతారు. అంటే నూర్పిడి జరిగిన వెంటనే ఆ ప్రారంభ దశలోనే విత్తనాల నాణ్యత తగ్గడం మొదలవుతుంది. ఎందుకని? ఎందుకంటే విత్తనం నేలలోంచి తేమను గ్రహిస్తుంది కాబట్టి. అది ఎండే ప్రక్రియను అడ్డుకుంటుంది. అలాగే మట్టి బిడ్డలు, దుమ్ము, మొక్కల అవశేషాలు విత్తనాలతో కలిసిపోవడం వల్ల కూడా విత్తనాల నాణ్యత తగ్గుతుంది. మహిళలు విత్తనాలను ఎండబెట్టి పిల్లలు, కోళ్లు, ఇతర జంతువులు విత్తనాల మీదికి వెళ్లకుండా రోజంతా చూసుకుంటారు. ఇక చివరిగా వేర్వేరు రకాల విత్తనాలు కలిసిపోయే అవకాశం పెరుగుతుంది. కాబట్టి సమస్యను తామే పరిష్కరించుకోవడానికి కొన్ని వినూత్నమైన పద్ధతుల గురించి కృషి చేసిన మరియా గ్రామంలోని రైతుల అనుభవాలను కొన్నింటిని విందాం. ఇప్పుడు వర్షాకాలంలో విత్తనాన్ని ఎండబెట్టాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు.
1: వెదురుతో బల్లను తయారు చేసే చిట్కాను తెలుసుకున్నాము. మా అబ్బాయి, మా ఆయన, నేను కలిసి మా బల్లను తయారు చేసుకున్నాము.
2: నేను మా ఆవిడ దాని గురించి ఆలోచించాము. ఆ బల్ల మీద గడ్డిని ఎలా పరవాలో ఆవిడికి తెలుసు కాబట్టి దాన్ని మేమే తయారు చేయగలిగాము. దీనికి ఖర్చేమీ లేదు. కొన్ని మేకులు, నులక తాడు తప్ప మిగిలినవన్నీ మా ఇంట్లోవే వాడాం. ఈ పని చాలా తేలిక.
1: టేబుల్ మీద విత్తనాలను ఎండబెడితే వాటికి మురికి పట్టదు. పైగా వర్షం వస్తున్నప్పుడు విత్తనాలను తొందరగా కప్పేయవచ్చు కాబట్టి వాటికి తడి తగలదు.
2: ఇది వరకు విత్తనాల్ని వర్షాకాలంలో ఎండబెట్టడం మాకు పెద్ద సవాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా విత్తనాల్ని ఎండబెట్టుకోవచ్చని మాకు తెలిసింది. అవి టేబుల్ మీద ఉంటే

0: గాలికి ఎండిపోతాయి.
1: చేపలు, పిండి, ఇంకా కొన్ని ఎండబెట్టడానికి మేము టేబుల్ నే వాడతాము. కొంతమంది అయితే విశ్రాంతి తీసుకోవడానికి, పదార్థాలను పేర్చి నిల్వ ఉంచడానికి వాడతారు. ఇప్పుడు మా విత్తనాలను టేబుల్ మీద ఆరబెడుతున్నాం. కోళ్లు, మేకలు వంటి జంతువులకు ఆ విత్తనాలు అందవు.
0: నాణ్యమైన విత్తనాలు దక్కించుకోవడానికి టేబుల్ మాకు బాగా సహాయపడుతోంది. ఇప్పుడు మాకు ఇదివరకటి లాగా ఇతర రైతుల నుంచి విత్తనాలు తెచ్చుకోనక్కర్లేదు.
2: మరియా గ్రామంలోని రైతుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నవి ఇవి. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. నాణ్యమైన విత్తనాలు కావాలంటే వాటిని సరిగ్గా ఎండబెట్టడం ముఖ్యం. విత్తనాలను నేల మీద ఎండబెడితే నాణ్యత తగ్గుతుంది. ఎండబెట్టే టేబుల్ వల్ల వరి విత్తనాలను ఎండబెట్టడంతో పాటు ఎన్నో ఇతర విధాలైన ఉపయోగాలు ఉంటాయి. బాగా ఎండిన విత్తనమే మంచి విత్తనం అని గుర్తుంచుకోవాలి.
3: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9176126669.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: కాదు కాదు ఈలు కాదు ఒగ్గేవయ్యో వద్దు వద్దు మీద

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినములు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Vanilla Enterprises, Amaron మరియు Luminous, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన

0: హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శపించని నన్ను నాగతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్.

లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య

సేవలు అందించబడను. సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ ఆర్జే సుప్రియ. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో నిమ్మ నీరు తాగడం మంచిదో కాదో తెలుసుకుందామా? మరి నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదని మన అందరికి తెలిసిందే. అయితే ఆ నిమ్మను మంచినీళ్ళతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషన్ ఎపిడమాలజిస్టులు. ముఖ్యంగా తగినన్ని మంచినీళ్ళు తాగని వాళ్ళు గ్లాస్ నీళ్ళల్లో కాస్త నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. పంచదార లేకుండా గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందట. అలాగే నిమ్మలోని పోషకాలు పొట్టలోని జీర్ణరసాలని ప్రేరేపించి ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడతాయండి. ఈ నీళ్ళల్లోని సి విటమిన్ కొన్ని రకాల వ్యాధులని, ముఖ్యంగా ఈసోఫోగల్ క్యాన్సర్ ను కూడా రాకుండా కాపాడుతుంది. అలాగే మన చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుందండి. జీవక్రియను పెంచి బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటివి రాకుండా కూడా రక్షిస్తుంది. నిమ్మకాయలోని మెగ్నీషియం, పొటాషియంలు బీపీని అదుపులో ఉంచడం ద్వారా హృద్రోగ సమస్యలు కూడా నివారిస్తుందండి. రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఇది చూసుకుంటుంది. అంతేకాదండో మరి పొట్టలోని హానికారక బ్యాక్టీరియా పేరుకోకుండా కూడా కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే గుణాలు నిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయంటున్నారు ఒరేగాన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. మరి లిజనర్స్, ఇప్పుడైతే నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిదే అని తెలుసుకున్నాం కదూ, మరి మీకోసం ఇప్పుడొక మెలోడియస్ సాంగ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతుందా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.
3: అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మీరు భోజనం త్వరగా చేస్తున్నారా, ఆలస్యంగా చేస్తున్నారా? ఒకవేళ ఆలస్యంగా చేస్తే దాని వల్ల వచ్చే అనర్థాలు ఏంటో తెలుసుకుందామా. మరి ఇప్పుడు అలసిపోయి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి ఏదో కాస్త తిని నిద్రలోకి జారుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. కానీ ఆలస్యంగా తిని వెంటనే నిద్రపోవడం వల్ల క్యాన్సర్లు పెరుగుతున్నాయని స్పెయిన్ కు చెందిన బెర్సిలోనా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు పేర్కొంటున్నారు. తాజా కూరగాయలతో పోలిస్తే మాంసాహారం తినే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే అని తెలిసిందే. అయితే ఆలస్యంగా తినడం వల్ల కూడా ప్రోస్టేట్ రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం అధికమేనని తాజా పరిశోధనలో తేలింది. ఇందుకోసం వీళ్ళు కొందరిని ఎంపిక చేశారండి. వాళ్ళ జీవన శైలిని పరిశీలించగా రాత్రి నిద్రపోవడానికి 2 గంటల ముందు, అంటే 9 గంటలకు ముందు డిన్నర్ ముగించే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ ఉందట. అలా కాకుండా 10 గంటలు దాటాక తిని వెంటనే నిద్రపోయే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందండి. అంతేకాదండోయ్, మరి కొందరు క్యాన్సర్ రోగుల జీవన శైలిని పరిశీలించినప్పుడు వాళ్ళల్లో చాలా మంది లేటుగా తినే అలవాటు ఉన్నవాళ్లే అని తెలిసింది. మొత్తం మీద క్యాన్సర్ కి మరియు మనం తినే సమయానికి సంబంధం ఉందంటున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి లిజనర్స్, మీరు కూడా ఎంత వీలుంటే అంత త్వరగా తినడానికి ప్రయత్నించండి. మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఇప్పుడొక మెలోడియస్ సాంగ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Chigula Samasito, Badapade Varki, Vishnu Danta Vaija Kalasela, Chigula Vyadala Vibhaga on this Tuna Gopa Subhavarta, Chigula Nundi, Rakan Karanoni, Bandito, Badapartunara, Me Noti Durvas and Samasiga Marinda, Palukadali, Tenedaniki, Kastangaunda, Palapai Perukuna Garalavalna, Nalagurulo Navadanika Sokaringaunda, Me Chigula Rangu Marinda, E Samaselo, Yedo Vakatimika Aurodhanga Vunte, Vishnu Danta Vaija Kalaseloni, Chigula Vyadala Vibhagani, Iroje Samparinchandi, Prati Budavaram, Pala Cleaning, Deep Cleaning, Chiguru Samandita Surgery Lu, Uchitanga Che Badano, Ausarva in a Prati Vokaru, E Sadavakasani, Sadvinigan Cheskondi, Chigula Vyadulundi, Upusamanam Pondandi, Marini Vivralakai Samparinchandi, Vishnu Danta Vaija Kalasela, Vishnupur Bhimavaram.
4: అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు పలకరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. హలో హాయ్ బాగున్నారా, ఇవన్నీ చిన్ని చిన్ని మాటలే, పొడి పొడి పలకరింపులే. కానీ

ఆటలు కూడా ఎంతో కొంత ఆనందాన్నైతే కలిగిస్తాయి. అలాగే బంధాలు బలపడడానికి కూడా కారణమవుతాయి. ఇది నేను చెప్పట్లేదండోయ్, యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నిపుణులు చెబుతున్నారు. బిజీగా ఉండో లేదో మనస్తత్వం రీత్యానో చుట్టుపక్కల వాళ్ళను చూసినా చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు మనలో చాలా మంది. కానీ అలా ముఖం ముడుచుకుని ఉండడం కన్నా రోజు తారసపడే వ్యక్తుల్ని చూసినప్పుడు పలకరించడం మంచిది. కనీసం చిరునవ్వు నవ్వినా చాలని చెబుతున్నారు. సాధారణంగా ఉదయం లేవగానే ఇంట్లోనో బస్సులోనో కాలేజ్లోనో ఆఫీసులోనూ కుటుంబ సభ్యులు సహచరులు స్నేహితులు సహోద్యోగులతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆ సంభాషణ హాయ్ అంటే హాయ్ అన్నట్లు కాకుండా కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే ఇద్దరికీ ఆనందంగా ఉంటుందండి. అదే వాళ్ళ మధ్య ఉండే బంధాన్ని నిలబెడుతుందంటున్నారు ఇప్పటికే అనేక అధ్యయనాలు. అది కుదిరినప్పుడు కొంచెంగా అయినా పలకరించినా మంచిదే. దీనివల్ల ముభావంగా ఉండేవాళ్ళు, ఇటు బోలగా మాట్లాడేవాళ్ళు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారట. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అజయ్ సుప్రియ. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: 3.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4లోని మస్ట్ టైం పాస్. మరి ఈరోజు మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పుకోవడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జీ అక్ష అని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విషన్ 90.4.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627962372952.
0: ఓకే లిజనర్స్, మనం మన ఫస్ట్ లక్కీ కాల్ రైతే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో
0: హలో. ఓకే అండి, మరి మన లైట్ అయితే కట్ అయినట్టుంది, అందులోకి ఒక సాంగ్ అయితే వినేద్దాం. ఓకే అండి, మరి నెక్స్ట్ కాల్ రైతే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హలో అండి. హలో అండి, వినిపిస్తుందా అండి? హలో. ఓకే అండి, మరి మన లైన్ అయితే కట్ అయినట్టుంది. ఒక బ్యూటిఫుల్.
4: హలో.
0: హలో అండి.
4: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గురిశంకర్, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా. అచ్చయ్య మేడం గారు.
0: గురిశంకర్ గారు ఎలా ఉన్నారు?
4: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
4: చెప్పండి మేడం, ట్రాఫిక్ ఏంటి, మంచి ట్రాఫిక్ తెచ్చారా?
0: ఇవాళ పొడుపు కథ అడుగుతున్నానండి.
4: అడగండి మేడం.
0: బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్ళదు, ఏంటది?
4: బయటకు వస్తే
0: తిరిగి లోపలికి వెళ్ళదు.
4: తిరిగి లోపలికి వెళ్ళదు.
0: అవునండి.
4: బయటికి వస్తే లోపలికి తిరిగి వెళ్ళదు. బయటికి వస్తే లోపలికి తిరిగి వెళ్ళదు. ఏంటి అబ్బా, ఇంత ఐడియా రాలే మేడం.
0: అంతే అంటారా అండి? ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఇంద్ర మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించడమా? ఏదో ఒక సాంగ్ వినిపించండి ఇంద్ర.
0: ఓకే అండి, మీరు కొరకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లన్న మేడం, నా పేరు. సనప గ్రామం, అనంతపూర్ జిల్లా. బాగున్నారు మేడం గారు?
0: పుల్లన్న గారు ఎలా ఉన్నారు? నేను చాలా
1: బాగున్నాను మేడం గారు.
0: అవునా అండి? ఓకే అండి. మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటి విన్నారా అండి?
1: క్వశ్చన్ విన్నాను మేడం. ఏం ప్రాణం మేడం గారు?
0: ఏంటండి
1: ప్రాణం? పోయేది ఉండేది
0: అలా అంటారా అండి?
1: అంటే వసూరు మా ఎట్లా మేడం గారు?
0: లాస్ట్ వరకు వింటూ ఆన్సర్ చెప్తాను.
1: సరే మేడం గారు. ఓకే మేడం గారు, మీరు చెప్పచ్చు కానీ.
0: ఓకే అండి.
1: పేదరాజు పెద్దమ్మ కథలో చిత్రం వినిపోయాను మేడం గారు.
0: ఆ మూవీ నుండి
1: ఓ జవరాల నదిలో.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: నమస్తే అండి మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా మేడం, ప్రొద్దుటూరు.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి మేడం, మీరండి?
0: బాగున్నానండి, నేను కూడా చాలా బాగున్నాను.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి మేడం గారు.
0: ఏంటి విన్నారా అండి?
1: చెప్పండి మేడం గారు. వినలేదు.
0: బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్ళదు, ఏంటది?
1: ఆవులు ఎంత తుమ్ము అండి.
0: అలా అంటారా అండి?
1: తుమ్ము ఆవులు ఎంత దగ్గు అండి, మూడు వస్తాయండి అవి.
0: ఓకే అండి.
1: ఓకే అండి,
0: లాస్ట్ వరకు వింటూ ఉండండి, ఆన్సర్ చెప్తాను.
1: ఓకే ఓకే అండి.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అనుమానాస్పదం అండి.
0: అనుమానాస్పదం మూవీనండి.
1: ప్రతిదినం నీ దర్శనం దొరకున దొరకున ఈ సాంగ్ అండి.
0: ఓకే అండి.
1: ఈ సాంగ్ మన రేడియో వింటున్న శ్రోతలందరికీ డెడికేట్ చేయండి.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ లెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా?
0: నరేంద్ర రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి.
1: చెప్పండి మేడం, ఎట్టండి మేడం మీ భీమవరంలో వాతావరణం?
0: భీమవరంలో వాతావరణం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం అయితే వర్షం పడుతుందండి.
1: అవునా మేడం? మాకు వర్షం మాకు పంపించండి మేడం, వర్షం అనే మాటే లేదు మేడం మాకు.
0: అవునా అండి?
1: అవును మేడం, 3 రోజులకు ముందు చిత్తూరు టౌన్ లో కూర్చుండే గానీ మా పక్కకు రాలేదు మేడం.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: వచ్చేస్తుందండి, అయితే పంపించేద్దాం.
1: పంపించండి మేడం, మాకైతే వర్షం కోసం రైతులందరూ పాపం ఎదురు చూస్తూ ఉండాలి మేడం.
0: అవునండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది అయితే.
1: అవును మేడం, మామిడి చెట్లు కూడా ఎండిపోతున్నాయి మేడం అట్లే.
0: అవునా అండి?
1: అవును మేడం, సుమారు 10 ఏళ్ళు మేడం బోర్లు వేసి ఇక్కడ రైతులు.
0: అవునా అండి?
1: అవును మేడం, ఇప్పుడు 3 నెలలుగా వర్షగా బోర్ బండ్లు కూడా దొరకట్లేదు మేడం, అంత బిజీ అయిపోయినారు మేడం రైతులు. మళ్ళా ఖర్చు పెట్టిస్తాను మేడం రైతుల దగ్గర.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: దీనివల్ల మీకు చాలా నష్టం వస్తుంది కదండి.
1: అంతే కదా మేడం, తప్పదు కదా మేడం. ఇప్పుడు మేము 20 ఇయర్స్ అయింది మేడం మామిడి చెట్లు పెట్టి.
0: అవునా అండి?
1: అవును మేడం, 20 ఏళ్ళలో ఒక చెట్టు కూడా చనిపోయింది లేదు మేడం. అట్టాది ఇప్పుడు 20 చెట్లు చనిపోయినాయి మేడం. ఇంకా 20 చెట్లు పోయిన వద్దని ఉన్నాయి మేడం.
0: అవునా అండి?
1: అవును మేడం, అంత పరిస్థితుల్లో ఉంది మేడం వాతావరణం అయితే. ఒక చిన్న కూడా పట్టట్లేదు మేడం మాకు.
0: ఓకే అండి.
1: మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే తుమ్ము అనుకుంటాం మేడం.
0: అవునా అండి? ఓకే అండి, లాస్ట్ వరకు వింటుండండి, ఆన్సర్ చెప్తాను.
1: ఓకే మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళే సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? నాకు చిన్న కేశవ రెడ్డి.
0: ఆ మూవీ నుండి?
1: ఆ సినిమాలో నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడవని, డోంట్ కేర్ అని వస్తుంది మేడం.
0: ఓకే అండి,
1: ఆ పాట కావాలి మేడం. ఈ పాట వచ్చి స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పోలయ్య, బ్రహ్మయ్య, గురుశంకర్ గారికి, అందరికి డెడికేట్ చేస్తాను మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్టు ఈ సాంగ్ అందరికి డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరందరూ ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి. శోభారాణి గారు కొంచెం పక్కన రేడియో సౌండ్ తగ్గిస్తారా అండి?
1: బయట ఉన్నాను, రేడియో ఇంకా వినిపిస్తోంది. ఓకే చెప్పమ్మా, ఇవాళ ఏంటి టాపిక్ అనుందా?
0: ఇవాళ పొడుపు కదండి.
1: ఏమా
0: పొడుపు?

0: వస్తుందండి.
1: ఏంటో అప్పుడు కథ వినలేదు.
0: బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్ళదు. ఏంటది?
1: బయటకి వస్తే
0: తిరిగి లోపలికి వెళ్ళదు.
1: బయటికి వస్తే తిరిగి లోపలికి వెళ్ళదా?
0: అవునండి.
1: తిరిగి లోపలికి వెళ్ళదు. ఏమోనమ్మా, నువ్వు చెప్తావు కదా నేను వింటానులే గాని. అయితే ఈరోజు నటి జయచిత్ర గారి పుట్టినరోజు ఉందమ్మా.
0: ఓకే అండి.
1: జయచిత్ర గారికి మన రేడియో ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆవిడ నటించిన మూవీలోంచి ఒక మంచి పాట, ఏం పాట అంటే, ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఆ పాట మా సొగ్గాడు శోభన్ బాబు గారి సొగ్గాడు మూవీ.
0: ఓకే అండి, చాలా చక్కగా పాడారండి.
1: అయితే ఈరోజు కాళోజీ గారి జయంతి కూడా ఉందమ్మా.
0: ఓకే అండి.
1: కవి కాళోజీ గారి జయంతి ఉంది, ఆయన కూడా మన రేడియో ద్వారా ఘన నివాళి, జయంతి నివాళి అన్నమాట. తెలంగాణ గుండె చప్పుడు కాళోజీ అన్న, ప్రజల గొంతుకై మోగిన ప్రజాకవి నీకు వందనం. నీ కలం కాదన్నా అది నైజాం గుండెల్లో దించిన కత్తి అన్నా, నీ అక్షరం కాదన్నా అది బానిస సంఖ్యని తెంచిన మంత్రం అన్నా. నా గొడవే తెలంగాణ అని నినదించిన వీరుడా, నా తెలంగాణ కోసమే జీవితమంతా తప్పించిన త్యాగధనుడా. అన్యాయాన్ని చూస్తే చెయ్యెత్తి లేచినావు, ఆకలి కేక వింటే పిడికిలి ఎత్తి కదిలినావు. కుర్చీల కోసం కాదురా కూడు గుడ్డ కోసం కొట్లాడినావు, పదవుల కోసం కాదురా పేదోడి బతుకు కోసం పాటుపడినావు. నీ సిరాచుక్కల్లో సింగరేణి నల్లబంగారం ఉంది, నీ పాట పల్లవిలో గోదావరి పరవళ్ళ ఓరుంది. వయసు మీద పడ్డా నీ గళం వణకలేదు, ఉద్యమం ఆగంది నీ కలం ఆగలేదు. పుట్టినరోజు కాదన్నా ఇది, స్ఫూర్తి దినమన్నా, నువ్వు వేసిన బాటలో తెలంగాణ నడుస్తుందన్నా. జోహార్ కాళోజీ జోహార్ అన్న, తెలంగాణ ఉన్నంత వరకు నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నా. మరి కాళోజీరావు గారికి ఘన నివాళి అమ్మా.
0: ఓకే అండి, చాలా చక్కగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, ప్లీజ్ లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు నమస్తే అండి, నా పేరు హేమ.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మా పాపకి బాబుకి థ్యాంక్ చెప్పండి. పవన్ పవన్.
0: వినిపించట్లేదండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది.
1: మా బాబుకి పాపకి హాయ్ చెప్పండి.
0: హాయ్. హాయ్
1: పావని అండి, పేరు పావని, పవన్ అండి.
0: హలో పవన్. హలో హలో పావని.
1: మేడం మా పాపకి ఇరుమూడు మూవీల నుంచి సాంగ్ అంటే వేయండి మేడం. మళ్ళీ పిల్లపల్లకి.
0: ఓకే అండి.
1: హలో,
0: సాంగ్ పాడతారండి?
1: పాడదండి, మాట్లాడు.
2: హలో అక్క.
0: హలో.
2: ఎలా ఉన్నారక్క?
0: నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు?
2: నేను చాలా బాగున్నాను అక్క.
0: నీ పేరు?
2: నా పేరు పావని అక్క.
0: పావని, ఓకే. సాంగ్ పాడతావా?
2: మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికం చూడెక్కినాడు అందాల పల్లకి, ఆ పాట కావాలక్క.
0: ఓకే, చాలా చక్కగా పాడావు. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, బాగున్నారు మేడం.
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: సంతోషం మేడం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: అంతే అండి.
1: మేడం ఏంది మేడం ఈరోజు టాపిక్?
0: ఇవాళ పొడుపు కదండి, వినలేదా అండి?
1: లేదు మేడం, వినలేదు మేడం. సరిగ్గా ఉంటాయి నాకు తెలిసి.
0: ఓకే అండి, మరి చెప్పమంటారా?
1: చెప్పండి, ఇంకా తప్పదు కదా, దానికే కదా మనం చేసిందే.
0: బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్ళదు, ఏంటది?
1: బయటకు వస్తే ఏందంటే మేడం, హాస్యంగా చెప్తాను, పొడుపు కదేది మీరు చివరిలో చెప్తాను నాకు తెలుసు.
0: ఓకే అండి,
1: హాస్యంగా మేడం అంతే. ఏందంటే మన విష్ణు ఎఫ్ఎం లోపలికి వస్తే ఇంకా బయటికి వెళ్ళడం ఉండదు, ఇంకా అక్కడే ఉండిపోతాం. ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసు అంతా అక్కడే ఇదైపోద్ది మేడం, వెళ్ళాలని అనిపించదు. చిన్న పిల్లకాయలు మారం చేస్తారు కదా, చిన్న పిల్లకాయల తరహా మాదిరి అయిపోతారు పెద్దోళ్ళు కూడా. ఎంతో సంతోషంగా అభిమానంగా చేస్తుంటాము.
0: అలా అంటారా అండి?
1: అలా మేడం, వెళ్ళాలన్నప్పుడు ఏంటంటే చాలా మనసుకి బాధ వేస్తుంది. ఇప్పుడే సమయం అయిపోయింది, ఇప్పుడు వచ్చినట్టుంది, వెళ్ళాలా మనం ఇంటికి తిరిగి అని చెప్పి. అలాగా అయితే చాలా దూరంలో ఉన్నప్పటికీ మనం రాలేని పరిస్థితి మేడం. అందుకని ఈ కొద్దిగా హాస్యం లాగా నేను కలిపించి చెప్పాను.
0: మనకు
1: కావాలని ఉంది, రాలేని పరిస్థితి.
0: ఓకే అండి,
1: చివరిలో వింటాను మేడం. ఈ రోజు మనం కోరుతున్న పాట
0: చెప్పండి.
1: ఇది మేడం పూజా పొలము సినిమాలో నుంచి, నిన్న లేని అందం ఏదో.
0: ఒకసారి మూవీనే మళ్ళీ చెప్తారా అండి?
1: పూజా ఫలము సినిమాలో నుంచి, నిన్న లేని అందం ఏదో.
0: ఓకే అండి.
1: ఆ పాట మేడం మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: ఓకే అండి.
1: ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా ఆప్తమిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భయ్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటేష్ గారు, పున్నా వెంకటేష్ గారు, తర్వాత మాణిక్యాలరావు గారు, బండారు శంకరయ్య గారు, తర్వాత ఖాజాభాయ్ గారు, పూజారి ధనుంజయ్ గారు, అశోక్ గారు, మా ఫ్రెండ్

0: అందరి కోసం వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, అందరి కోసం మేడం చాలా సంతోషంగా ఉంది మేడం ఈ రోజు ఎందు.
1: ఓకే అండి, మీరు కోరిన వారందరికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మీ పొడుపు కథకి తర్వాత వింటాను మేడం.
0: అవునండి. ఓకే అండి.
1: మేడం అబ్బాయి గారు మేడం సినిమా పేరు.
0: ఆ మూవీనండి.
1: వెన్నెలకు ఏం తెలుసు అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకే అండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి. మీరు కోరిన వారందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ టు ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Hey.
1: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, నమస్తే అమ్మా. అత్యాగిట్టుదండి.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తి గుప్త మాట్లాడుతున్నానమ్మా. శుభ సాయంత్రం.
1: త్రిమూర్తి గారు, శుభ సాయంత్రం అండి. ఎలా ఉన్నారు?
2: బాగున్నా చిట్టుదల్లి. మీరు ఎలా ఉన్నారు? మీతో మాట్లాడి చాలా రోజులైంది.
1: నేను కూడా చాలా బాగున్నానండి.
2: చాలా సంతోషం అండి. అందరూ బాగోవాలి బంగారు తల్లి. మీరు, మేము, మనందరం బాగోవాలి ఆ సర్వీస్ వాడి దయ వల్ల.
1: అవునండి. మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
2: అది 100% కూడా దగ్గు తుమ్ము అవేనండి. 100% అవే బాగా చిట్టుదల్లి. నా ఉద్దేశం ప్రకారం కూడా నేను కూడా వాటికే ఓటేసేస్తున్నాను.
1: అవునా అండి? కరెక్ట్ గా చెప్పాలి.
2: మీరు కాసేపట్లో సరైన సమాధానం రివీల్ చేస్తారు, తెలుసుకుంటాం కూడా ఆల్రెడీ.
1: కరెక్ట్ ఆన్సర్ అండి అది. చాలా మంది కరెక్ట్ గానే చెప్పారండి.
2: అదే అనుకుంటున్నాను, నేను కూడా అలాగే అనుకుంటాను.

0: గంటా ఏ వార్త ఉంటారా, ఏ వార్త చెప్తారా, మా అక్షయ్ గారు చెప్పి అనుకుంటున్నారా, మీరు అదే సరే రాసరా అన్నారు సార్. సంతోషం.
1: అవునండి,
0: ఈవేళ లక్ష్మీ రోహిణీదేవి గారు అనగా జయచిత్ర గారు పుట్టినరోజు అండి, వారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: ఓకే అండి.
0: ఆవిడ అసలు పేరు లక్ష్మీ రోహిణీదేవి అండి. తోగడ సినిమాతో ఆవిడ పరిచయం అయినప్పుడు ఆ చిత్ర దర్శకులు కే బాపయ్య గారు ఆవిడ పేరు జయచిత్రగా మార్చారు.
1: ఓకే అండి.
0: జయచిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మిమ్మల్ని ఒక పాట అడుగుతాను అమ్మా అక్షయ్ గారు.
1: ఓకే అండి.
0: కల్పన ఈ చిత్రంలో సుశీల పాడిన పాట, గీత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ. జయచిత్ర గారు మురళీ మోహన్ గారితో చాలా చక్కగా నటించారు, చాలా చక్కగా ఈ పాట పాడతారండి.
1: అవునండి.
0: అమ్మా
1: చెప్పండి.
0: అమ్మా ఈ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, పొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారు, మా అక్షయ చెట్టు తల్లి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ మేడం గారు, విజయ బంగారు తల్లి. నెక్స్ట్ శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత మస్తాన్ బాషా గారు, బండారు శంకరయ్య గారు, ప్రియాది ప్రియమైన మా పెన్నమ్మ గారు, మా బాబాయ్ గారు, వీరందరి కోసం డెడికేట్ చేస్తూనే వారందరి ద్వారా మనందరి ద్వారా జయచిత్ర గారికి మరో మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మిమ్మల్ని మా కేజీ పాట ఈ పాటను ప్రసారం చేయమని కోరుకుంటూ నేను మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా అక్షయ్ గారు, చిట్టు తల్లి, బంగారు తల్లి.
1: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిస్నర్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాల్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జే అక్షయ.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ ఫైల్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీల

మానసిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818167796 237295.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్చే రాజలక్ష్మి. సో వెల్కమ్ టు థీమర్. ఇవాళ థీమర్ ప్రోగ్రామ్ కి మీ అందరి ముందుకి మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వచ్చానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లా

0: వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ సుల్ బిజినెస్. ఇవంటి మన తీన్మార్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ అయితే వినబోతున్నాం అండి. మరి ఆ సాంగ్ వచ్చేసి భాస్కర్ గారి దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి సిచ్చిరామ్ గారు ఆలపించిన లహరాయి అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక అఖిల్ గారు అయితే హీరోగా, పూజా హెడ్డే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ టు ఎంజాయ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ.

0: హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిసారు కదండి. మరి ఇప్పుడు మీరు వినిపోతున్న సాంగ్ వచ్చేసి నితీష్ తివారి గారి దర్శకత్వం వహించిన చిచోరి మూవీ నుంచి అజిత్ సింగ్ ఆలపించిన కార్యాట్ అనే సాంగ్ అయితే మీరు అందరూ వినిపోతున్నారండి. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుట్ అయితే హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితాభ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినసరికదండి. మరి మీకోసం ఇప్పుడు ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మస్ల్ బిజినెస్. మన తీన్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి హను గారి దర్శకత్వం వహించిన సీతారామన్ మూవీ నుంచి చరణ్ గారు ఆలపించిన హో సీతా హే రామ అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక దుల్కర్ సల్మాన్ అయితే హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ మూవీ నుంచి అఖిల్ గారు ఆల్పించిన తేరే బన్ జాన్గా అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక షాహిద్ కపూర్ అయితే హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కుమార్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిజనర్స్, మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి, మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి కరుణాకరన్ గారి దర్శకత్వం వహించిన డార్లింగ్ మూవీ నుంచి హేమచంద్ర గారు ఆల్పించిన నీవే నీవే నీవే అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక ప్రభాస్ గారు అయితే హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే ఆనంద్ శ్రీరామ్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: 解了。
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినసారు కదండి. మరి ఇప్పుడు మీ ఫ్రెండ్ పుట్టిన సాంగ్ వచ్చేసి శ్రీరామ్ గారి దర్శకత్వం వహించిన ఏజెంట్ వినోద్ మూవీ నుంచి అజిత్ సింగ్.

ఆల్పించిన రాప్తా అనే సాంగ్ అయితే మీరు అందరూ వినిపోతున్నారండి. ఇక ఆలిక్ అనైతే హీరోగా, కరీనా కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితా భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసే కదండి. మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: ఓకే లిజనర్స్, మరి ఇవాళ మన థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేసారు కదండి. మళ్ళా తిరిగి రేపు ప్రసారం అయ్యే థీమ్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజలక్ష్మి.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణ కోసా, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.